0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: అక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకురావడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతా ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
2: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుసేన్సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
3: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1-2 చోట్ల మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50-60 కిలోమీటర్లు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
7: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
6: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
7: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
7: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
7: ట్యూన్ చేసావా?
5: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
7: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా, పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ

డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాసులో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి

ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్ముకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో ఎనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 పూర్తి చేసిన సీమాకుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ తడివాళ్ల జోడి కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్ కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:21 దాటి 11 seconds కా వస్తుంది. మనం వెంటరిపోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తా కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటంటే, ఒక చిన్న ఊరిలో రాము అనే పిల్లాడు ఉండేవాడు అనమాట. మనుడికి డిజైనింగ్ అంటే ప్రాణం, కానీ పాపం అందరూ అన్నారు, అబ్బే ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవురా, రిస్క్ ఎందుకు, నార్మల్ ఉద్యోగం చూసుకో అని అన్నారు. ఇంకా మనోడు కూడా కొన్నాళ్ళు ఆ మాటలు విని తన డ్రీమ్స్ని పక్కన పెట్టేసి అందరిలాగే రొటీన్ లైఫ్ బ్రతికేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు రాము ఒక పెద్ద కొండ ఎక్కుతున్న ఒక వృద్ధుడిని చూశాడు. ఆ తాత చేతిలో పెద్ద బరువు ఉంది, నడవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇంకా రాము పరిగెత్తుకెళ్ళి, తాత అంత బరువు పట్టుకుని ఈ కొండ ఎలా ఎక్కుతావు, మధ్యలో పడిపోతావేమో, ఆపే అన్నాడు. దానికి ఆ తాత నవ్వి ఒక మాట చెప్పాడు, బాబు ఈ బరువు నన్ను కిందకు లాగట్లేదు, నన్ను ముందుకు నడిపిస్తుంది. నా లక్ష్యం ఆ కొండపైన ఉంది, దారిలో రాళ్ళున్నాయి అని నడక ఆపేస్తే పైనున్న అందమైన సూర్యోదయాన్ని ఎప్పటికీ చూడలేను అని అంటారు. ఆ మాట రాము మైండ్లో గంట మోగినట్టు అయింది. ఇంటికి వెళ్ళి తన పాత డ్రాయింగ్ పెయింటింగ్స్ అన్నీ వెంటనే బోర్డు అన్నీ కూడా బయటికి తీశాడు. రాత్రి బావులు కష్టపడ్డాడు, జనాలు నవ్వారు. కానీ రాము తలదించుకుని తన పని తాను చేసుకుంటూ పోయాడు. కట్ చేస్తే కొన్నాళ్ళకి తను పెట్టిన డిజైనింగ్ స్టార్టప్ ఇప్పుడు ఒక టాప్ కంపెనీ అయిందనమాట. సో మన లైఫ్ కూడా అంతే, 4 గోళ్ల మధ్య నిలబడి నా వల్ల కాదు అనుకుంటే అక్కడే ఉండిపోతాం. దారిలో ఒడిదుడుకులు, 4 మాటలు సహజం, వాటిని

చూసి ఆగిపోతే మనలోని గెలుపుని మనం ఎప్పటికీ చూడలేం. ఓటమికి భయపడి అడుగు వేయడం మానేస్తే గెలిపించే కిక్ ఎప్పటికీ దక్కదు. సో డోంట్ గివ్ అప్. మీ కలల వైపు ఈరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఇంకా మరిన్ని డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందాం కాఫీ టైంలో. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వాతావరణ హెచ్చరిక. కోస్తాంధ్ర మరియు యానం అనేక ప్రాంతాల నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఒకటి లేదా రెండు చోట్ల కాంతి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానంలోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ పర్ ఆర్ వేగంతో 60 కిలోమీటర్ పర్ ఆర్ వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ పర్ ఆర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర పరిధిలోని అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో యానంలోని ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టోరీ అయితే షేర్ చేసేసా, మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు అంతర్జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం అనమాట. కోవిడ్ టైంలో అందరూ ఇళ్లలో దాక్కున్న ప్రాణాలకు తెగించి మెడికల్ షాప్స్ తెరిచి మనకి కావాల్సిన మెడిసిన్స్ అందించిన గ్రేట్ వారియర్స్ వీళ్ళు. డాక్టర్ ఇచ్చే మందుల చిట్టిని సరిగ్గా చదివి ఏ టైంకి ఎంత డోసేజ్ వేసుకోవాలో క్లియర్గా వివరించి చెప్పే బాధ్యత వీళ్ళదే. ఫార్మసిస్ట్ అంటే కేవలం మందులు అమ్మేవాళ్ళు మాత్రమే కాదండి. డాక్టర్ రాసిన మందుల్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, కాంబినేషన్ సరిగ్గా ఉందా లేదా అనేది రీచెక్ చేసే సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళనమాట. ఇంకా చెప్పుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఫస్ట్ హెల్త్ గైడ్ ఎవరు అంటే మన ఫార్మసిస్టే అనమాట. ఏ చిన్న సమస్య వచ్చినా మొదట వీళ్ళ దగ్గరికే వెళ్తారు. మనం వేసుకునే మందులు వెనుక, సిరప్స్ వెనుక ఏళ్లకేళ్ళు ల్యాబ్లో కష్టపడేది కూడా ఈ ఫార్మసిస్ట్ సైంటిస్ట్లే అదనమాట. ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వేదు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి డే స్పెషల్స్ గురించి అయితే కాఫీ టైంలో మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి ఇంకా ఏంటి అంటే ఇవాళ వరల్డ్ డ్రీమ్ డే అనమాట. మరి వరల్డ్ డ్రీమ్ డే ఏంటి అనుకుంటున్నారా? కళలంటే ఏదో రాత్రి పడుకున్నప్పుడు వచ్చేవి కాదు, మేల్కొని ఉన్నప్పుడు మన కళలో మెరిసే ఆశలు అనమాట, మన మనసులో రగిలే ఆశయాలు. ఇంకా మనకి చిన్నప్పటి నుంచి చాలా కళలు ఉంటాయి, పెద్ద అయ్యాక పైలట్ అవ్వాలి, ఇంకా చాలా కళలే ఉంటూ ఉంటాయి కదా. ఓన్గా ఒక కంపెనీ పెట్టాలి లేదా ప్రపంచమంతా చుట్టేయాలి అని ఇలా చాలా కళలు కంటూ ఉంటాం. కానీ లైఫ్ అనే బిజీ రొటీన్లో పడి నలుగురు మాటలు విని మన కళల్ని ఒక మూలను దాచేస్తూ ఉంటాం. మన వల్ల ఎక్కడవుతుందిలే అని లైట్ తీసుకుంటాం. కానీ ఈరోజు, ఐ మీన్ ఈ ప్రపంచ కళల దినోత్సవం మనకేం చెప్తుందో తెలుసా? డ్రీమ్ బిగ్ అని, అంటే మనం కళలు కనాలి అని చెప్తుందనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:47 దాటి కాదు, ఎగ్జాక్ట్లీ 48 నిమిషాలు అయిపోయిందనమాట. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇంకా ఏంటి అంటే, ఒక ఇవాళ సెప్టెంబర్ 25 అనగానే ప్రతి తెలుగు గుండె కాస్త బరువెక్కుతుంది. ప్రశాంతమైన ఒక మధురమైన పాటను పాడుతుంది మన తెలుగు జాతి గర్వించదగ్గ లెజెండరీ సింగర్ గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని విడిచి వెళ్ళిన రోజు ఇది. ఆయన శరీరం మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాడిన 40,000 పైగా పాటలు మన ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో నిరంతరం మారుమోగుతూనే ఉన్నాయి. మనం నవ్వాలన్నా, ఏడవాలన్నా, ప్రేమలో పడాలన్నా, దేవుణ్ణి తలుచుకోవాలన్నా బాలుగారి గొంతు ఉండాల్సిందే. పాట ఆగదు, ఆయన స్వరాల ప్రయాణం కూడా ముగియదు. ఈరోజు మన విద్యుత్ భారతిలో ఆయన కోసం ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ఆహ్వానం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా, ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారామ శాస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:55 దాటి 15 సెకండ్లుగా వస్తుంది మనవనం కాఫీ టైంలో. మరి మనమైతే డే స్పెషల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఇంకా లాస్ట్ డే స్పెషల్ ఏంటి అంటే ప్రపంచ ఊపిరితిత్తుల ఆరోగ్య దినోత్సవం అనమాట. మన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ఏవేవో జిమ్మలు చేస్తాం, రకరకాల డైట్లు చేస్తాం, కానీ పాపం ఛాతీలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి బావులు కష్టపడే లంగ్స్ సంగతి మాత్రం మర్చిపోతాం. శ్వాస ఉంటేనే ఆశ అంటారు పెద్దలు. ఆ శ్వాస సరిగ్గా ఆడకపోతే లైఫ్ రీఛార్జ్ అవ్వడం చాలా కష్టం. సో లంగ్స్ పాడవడానికి కారణాలు మన చిన్న చిన్న పొరపాట్లే. మన చుట్టూ ఉన్న పొల్యూషన్, ప్లాస్టిక్ థింగ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిగరెట్ పొగ. ఒక్క సిగరెట్టే కదా నెగ్లెక్ట్ చేస్తే ఆ పొగ వెళ్ళి లంగ్స్లోని చిన్న చిన్న గాలి సంచులను డ్యామేజ్ చేస్తుంది. వాళ్లే కాదు, వాళ్ళ ద్వారా సెకండ్ చైన్ తన పక్కన ఉన్న వాళ్ళకు కూడా అది ఇబ్బంది అనమాట. దానికి తోడు బైక్ ఎక్కినప్పుడు మాస్క్ వేసుకోకపోవడం, డస్ట్ ఉన్న చోట జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆస్త్మా, న్యూమోనియా వంటి సమస్యలు మనల్ని చుట్టుముడతాయన్నమాట. సో ఈ రోజు నుంచే ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం, మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రంగా ఉంచుకుందాం, మన ఊపిరితిత్తులకి ఆరోగ్యాన్నిద్దాం. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 32 సెకండ్లు కావస్తుంది ఈనాటి కాఫీ టైంకి. బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్టాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధానాంశాల్లో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు. రాష్టంలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వర్ష ప్రభావ పరిస్థితులను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తిమ్మరాజుపాలెం, కోట సత్తమ్మగుడి రోడ్, నిడదవోలు బస్టాండ్ ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. జాతీయ భద్రత, చట్టబద్దమైన నిబంధనల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విదేశీ పౌరులు, అతిథులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ వారి రాకపోకల వివరాలను 24 గంటల్లోగా ఫారం 3 ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్టేషన్ అధికారి ఒక ప్రకటనలో సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీరప్రాంత మండలాల్లో ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాల అన్ని విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ జిల్లా పరిపాలనా రికార్డుల ప్రకారం 11 తీరప్రాంత మండలాలు రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు, మందస, కవితి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహూ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వామ్యులకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పేదలను సముద్దరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేశారు.

0: ఉంటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్, పూర్తిగా పెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా గడికడు మూవీ నుంచి. మరి స్టూడియోలో సమయం చూస్తే 8:10 దాటి 55 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురైనా ఇవాళ ఒక బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ థాట్తో మీ ముందుకు వచ్చేసాను. గ్రేట్ రైటర్ అండ్ ఇన్స్పిరేషన్ హెలెన్ కెలర్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటంటే, మీ తలని ఎప్పుడూ వంచకండి, ఎల్లప్పుడూ తల ఎత్తుగా ఉంచాలి, ప్రపంచాన్ని సూటిగా కళ్ళలోకి చూడాలి అని. అసలు ఎంత పవర్ ఉందో తెలుసా అండి ఒక్క మాటలో. చూపు లేకపోయినా, వినికిడి శక్తి లేకపోయినా ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆవిడ నోటి నుంచి వచ్చిన మాట ఇది. మనలో చాలామంది చిన్న కష్టం రాగానే నిరాశతో తలదించుకుని కూర్చుంటాం. కానీ కెల్లర్ చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం ఎక్కడా వదలద్దు అని. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తప్పులేనుకో ఎవ్వరి ముందు మోపేయించాల్సిన అవసరం లేదు. పడిపోయినా సరే మళ్ళీ లేచి నిల్చోడానికి సిద్ధంగా ఉన్నామని చాలా యాటిట్యూడ్. కళలోకి పూర్తిగా చూడటం అంటే భయపడి పారిపోవడం కాదు, సమస్యలకి ఎదురెళ్ళడం. ఓటమిని కూడా కళలోకి కళ్ళు పెట్టి చూస్తూ రేపు నేను మళ్ళీ గెలుస్తా అని ఛాలెంజ్ చేయడం అన్నమాట. లోకం మనల్ని తక్కువ చేసి చూడడానికి 100 కారణాలు ఉంటాయి, కానీ మనం నిలబడే తీరు మన చూపులు.

గతం ఎలాంటిదైనా కావచ్చు, ఈరోజు మన పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, కానీ భుజాలు పైకెత్తారు, తల పైకెత్తారు, కళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ మెరుపుతో ప్రపంచాన్ని ఫేస్ చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన లైఫ్కి మనమే హీరో. తల ఎప్పుడు వంచాలో తెలుసా అండి? అవసరమైన సిచ్యువేషన్స్లో మాత్రమే దించాలి మనం తల ఉంచుకుంటాం, లేదా కేవలం మనల్ని కన్న తల్లిదండ్రుల పాదాలు మనకి జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు లేక భర్త ఇలాంటి వారి దగ్గర మాత్రమే. ఇతర ప్రపంచం ముందు మాత్రం హెడ్ హై ఐస్ పార్క్, ఇదే ఫార్ములా ఫాలో.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే కాల్బహరే పాడిన కలర్ ఫోటో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 దాటి 13 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి హెలెన్ కెల్లర్ గారు కేవలం 19 నెలల వయసులోనే తీవ్రమైన అనారోగ్యం వల్ల తన చూపును, వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయారు. మాట్లాడడం కూడా సాధ్యం కాని పరిస్థితిలో ప్రపంచంతో సంబంధం తెగిపోయినంత పని అయింది. కానీ ఆవిడ తన వైకల్యాన్ని నెపంలా చూపించి ఎప్పుడూ లొంగిపోలేదు. శారీరక పరిమితులు ఎన్ని ఉన్నా మానసిక ధైర్యమే మనిషిని నడిపిస్తుందని ఆవిడ నమ్మారు. తలెత్తుకుని నిలబడ్డం అంటే వైకల్యాన్ని లేదా ఓటమిని గుర్తింపుగా మార్చుకోవడమే అని ఆవిడ నమ్మారు. అందుకే ఆవిడ విజయం వైపు అన్ని అడుగులు వేయగలిగారు. సో వైకల్యం లేకపోయినా మనం అడుగులు వేయడానికి ఇబ్బంది పడుతూనే ఉంటున్నాం. సో ఎలాంటి పరిస్థితులైనా అడుగు ముందుకేయడమే ముఖ్యమని కెల్లర్ గారు చెప్పిన ఉద్దేశం అనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తొలి ప్రేమ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి స్టూడియోలో సమయం చూస్తే 8:38 దాటి 49 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే కోట అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా, మీ తలని ఎప్పుడు వంచకండి, ఎల్లప్పుడూ తలెత్తుగా ఉంచాలి, ప్రపంచాన్ని సూటిగా కళ్ళలోకి చూడాలి అని మన కెలర్ గారు చెప్పిన మాట అయితే మాట్లాడుతున్నాం కదా. మరి దీని వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటి అంటే, కళ్ళు లేకపోయినా ప్రపంచాన్ని సూటిగా కళ్ళలోకి చూడటం అని చెప్పడం వెనకున్న ఉద్దేశం భయం, అపరాధ భావం లేదా ఇంకా ప్రపంచాన్ని ఎలా ఎదుర్కో

చేసుకోవాలి అని అర్థం అనమాట. సమాజం మనల్ని ఎలా చూస్తుందనే దానికంటే మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనేది ముఖ్యం అనమాట. ఏ పరిస్థితుల్లోనూ మన ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదని ఈ కెలర్ గారు చెప్తున్నారన్నమాట. ఇంకా చూపు వినికిడి లేకపోయినా ఆవిడ చేసిన అద్భుతాలు అంతా ఇంత కాదు. బ్రెయిన్ లిపి ద్వారా అనేక భాషలు నేర్చుకుని ప్రముఖ రచయిత్రిగా అలాగే ఉపన్యాసకురాలిగా కూడా గుర్తింపు పొందారు. వైకల్యం ఉన్నవారి హక్కుల కోసం, మహిళల ఓటు హక్కు కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడారు. సో ఆవిడేం చెప్తున్నారంటే, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే మన కెలర్ జీవితం మనకు నేర్పే అతిపెద్ద పాఠం అనమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అమ్మాయి బాగుంది మూవీ నుంచి ఎస్పి చరణ్. అండ్ పాడగా ఎంఎం శ్రీలేఖ గారు, మ్యూజిక్ కంపోజ్ చేయగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 8:45 దాటి 57 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే మన కెలర్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. కెలర్ కేవలం ఒక రచయిత్రగా లేదా డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా మాత్రమే మిగిలిపోలేదండి. సమాజంలో వెనుకబడిన వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరి హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన ఒక గొప్ప ఉద్యమకారినని చెప్పుకోవచ్చు. నాటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వల్ల, పని ప్రదేశాల్లో సరైన భద్రత లేకపోవడం వల్ల ఎంతోమంది చూపు కోల్పోయేవారు. కెలర్ అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్తో కలిసి దాదాపు 40 ఏళ్లకు పైగా పనిచేసి చూపు లేని వారికి ఉపాధి, విద్య అందించేందుకు నిధులు సేకరించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో మహిళలకు సమాన హక్కులు, ఓటు హక్కు సాధించడం కోసం జరిగిన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సమాజంలో పేదరికం, నాణ్యమైన వైద్యం అందకపోవడమే వైకల్యానికి ప్రధాన కారణాలని గుర్తించి కార్మికుల సంక్షేమం కోసం గళం విప్పారు. చూసారా మన కెలర్ గారు తన జీవితంలో ఎన్ని అద్భుతాలు సృష్టించారో, ఇంకా కెలర్ గారు ఏం చేశారో ఆ గురించి ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?

0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మత్స్యకారులకు హెచ్చరిక. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గంటకు 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రతికూల వాతావరణం ఉండే అవకాశముంది. అందువల్ల మత్స్యకారులను సెప్టెంబర్ 27 వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించబడింది.
8: FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:55 దాటి 38 సెకండ్లు కావస్తుంది. మనున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన కెలర్ గారు చెప్పిన మాటలు అయితే మాట్లాడుతున్నాం కదా, మరి ఆవిడ గురించి షార్ట్ అండ్ స్వీట్లో చిన్న మాట అయితే తెలుసుకుందాం. హెలెన్ కెలర్ విజయంతో ఆమె గురువు అన్నీ సులివన్ పాత్ర కూడా అత్యంత కీలకమైందనమాట. ఎందుకంటారా, 7 ఏళ్ల వయసులో హెలెన్ తీవ్రమైన అల్లరి కోపంతో ఉన్నప్పుడు అన్నీ ఆమె జీవితంలోకి వచ్చారనమాట. ఒక చేతితో నీటిని పోస్తూ మరొక చేతి అరచేతిపై వాటర్ WATER అని రాయడం ద్వారా హెలెన్ ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఆ క్షణం నుంచి హెలెన్ జ్ఞానతృష్ణకు అడ్డుకట్ట పడలేదన్నమాట. ఈ అన్ని గారు కెలర్కి గురువుగా గానే కాకుండా జీవితాంతం తోడుగా కూడా నిలిచారు. ఇంకా మన కెలర్ గారు రాసిన ప్రముఖ పుస్తకాలు కూడా ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటి అంటే ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, అంటే ఆమె ఆత్మకథను రాశారనమాట. వైకల్యాన్ని అధిగమించిన తీరును వివరించే ఈ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధి చెందిందనే చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకోటి ఏంటిది అంటే ది వరల్డ్ ఐ లివ్ ఇన్. స్పర్శ, వాసన, ఊహశక్తి ద్వారా తాను ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తున్నారో తెలిపే అద్భుతమైన పుస్తకం అనమాట. నెక్స్ట్ వన్ ఓపెన్ డోర్, ఆమె జీవిత తత్వశాస్త్రం, స్ఫూర్తిదాయక ఆలోచనల సమాహారం ఈ బుక్లో ఉంటుంది అనమాట. సో చూపు వినికిడి లేకపోయినా కోట్లాది మందికి దిశానిర్దేశం చేసిన హెలెన్ కెలర్ మాటలు కేవలం పుస్తకాలకే పరిమితం కాక ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప దివ్యాస్త్రాలుగా అయ్యాయి. ఆవిడ ఎంత గ్రేటో చూడండి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:58 దాటి 28 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యానవన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ కులాల తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న రహదారుల్లో వెంటనే పునరుద్దరణ పనులు చేపట్టాలని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. తీర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిన్న ఆయన సచివాలయం నుంచి ఆ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాష్టంలోని 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం 6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పేర్కొంది. అందులో కేవలం అనుబంధ పత్రంగా సదరు దరఖాస్తుదారుల బంధువుల పాత ఎస్ఐఆర్ వివరాలకు సంబంధించి కొత్త విభాగాన్ని జతచేశామని తెలిసింది. ఫారం 6లో మార్పులు చట్టవిరుద్దమంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలలో ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాల అన్ని విద్యాసంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేశారు. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.

0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అమదొంగమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర ఎస్పీ శైలజ గారు పాడగా వేటూరి సుందరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:10 దాటి 8 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పేం జోరుగా ఉషారుగాలు. మరి ఈ జోరుగా ఉషారుగాలు ఇవాళ ఏం మాట్లాడుకుందామంటే ఒక బ్యూటిఫుల్ మాట గురించి మాట్లాడదాం, స్వార్థం. అంటే స్వార్థం మరి దీని గురించి ఏం మాట్లాడదాం అంటే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇది బోరింగ్ ఉపన్యాసం అవుతుందని అనుకుని ఇప్పుడే ఛానల్ మార్చకండి. మనం ఇక్కడ తీర్పు చెప్పడానికి అసలే లేము. ఈ షోలో మనం ఎల్లప్పుడూ చేసే విధంగానే కలిసి మన మానవ స్వభావాన్ని విశ్లేషించుకుని ఇక్కడ కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం, ఓకేనా? ఇంకా దీని గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరుతో బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, యువరాజు మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడగా, వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి స్టూడియోలో సమయం చూస్తే 9:17 దాటి 25 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. మరి నేనైతే స్వార్థం గురించి మాట్లాడుతూ ఉన్నా చెప్తా అన్నా కదా, లవ్ లవ్ లవ్ లైఫ్లో అన్నిటికంటే పవర్ఫుల్ పదం అనుకుంటారు చాలామంది. కానీ నిజం చెప్పమంటారా, ఈ మన లైఫ్లో అన్నిటికంటే సీక్రెట్గా సైలెంట్గా శాసించే శక్తి ఏదైనా ఉంది అంటే అది స్వార్థమే. తెలుగులో దీన్ని చాలా సింపుల్గా స్వప్రయోజనం అనో లేకపోతే తాను తనదే అనుకోవడం అనో అంటారు. చిన్నప్పుడు ఫ్రెండ్ బాక్స్లో కొంచెం టిఫిన్ తినేస్తూ ఉంటాం కదా, డబ్బాలో స్వీట్ ఉంటే లాక్కునేవాళ్ళం, మన దగ్గర ఉంటే దాచేసుకునేవాళ్ళం, ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం. ఇది కూడా స్వార్థమే. కానీ ఇందులో కొన్ని మంచి స్వార్థాలు ఉంటాయి, కొన్ని చెడు స్వార్థాలు కూడా ఉంటాయి. మరి ఈ స్వార్థం గురించి ఒక్క క్షణం వాస్తవంలోకి వద్దాం. స్వార్థం ఎప్పుడు చెడ్డదేనా? ఒకసారి ఆలోచించండి. మీరు విమానం ఎక్కినప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే మొదటి భద్రత సూచన ఏంటి చెప్పండి? ఇతరులకు సహాయం చేసే ముందు మీ ఆక్సిజన్ మాస్క్ మీరే పెట్టుకోండి. అది ప్రాథమిక ఆత్మరక్షణ. మన స్వంత ఎదుగుదలను కోరుకోవడం, మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం, లేదా మన కోసం మన కుటుంబ కోసం ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి కష్టపడడం, అది విషపూరితమైన స్వార్థం కానే కాదండి, అది మనుగడ అవుతుంది. మరి ఆత్మరక్షణ అదుపులేని దురాశగా మారినప్పుడే సమస్య అనేది మొదలవుతుంది. ఆ క్షణంలో స్వార్థం ఒక కవచంగా ఉండటం మానేసి ఆయుధంగా మారిపోతుంది అన్నమాట. మరి ఈ స్వార్థం 2 టైప్స్లో ఉంటుంది. అది ఏంటంటే, నేను అభివృద్ధి చెందాలంటే నేను ఎదగాలి అని. ఇంకోటి

అగ్రస్థానానికి చేరుకోవడానికి అందరినీ తొక్కేయాల్సి వచ్చినా సరే నేను గెలవాలి. చూసారా, స్వార్థం ఒకటే, కానీ ఒకటి ఆరోగ్యకరమైతే రెండవది టాక్సిక్ అవుతుందన్నమాట. మరి ఇంకా ఈ స్వార్థం గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారత ఎఫ్ఎం 101.38 అజే సౌజన్య. మీరైతే ఇంటెలిజెంట్ మూవ్ అని ఇచ్చి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ అండ్ హరిణి పాడగా ఎస్ఎస్ తమన్ ఒరిజినల్ ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:25 దాటి 55 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గాలో. ఇప్పుడు కొంచెం డీప్గా ఆలోచిద్దాం, మన రిలేషన్షిప్స్లో స్వార్థం ఎంతవరకు ఉండొచ్చు? ఇంట్లో ప్రేమ, స్నేహితులతో ఆప్యాయత, లవర్తో బంధం, ఇవన్నీ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నాకు ఇది దక్కలేదు, నా మాట ఎవరు వినట్లేదు అనే కోపం వస్తుందే, అదంతా మనలోని స్వార్థం వల్ల బయటపడే క్షణాలే అన్నమాట. బంధాల్లో స్వార్థం ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి? అనుబంధాలు దూరం అవుతాయి. నాకేం లభిస్తుంది అని ఆలోచించే బదులు నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించినప్పుడే నిజమైన అనుబంధాలు నిలుస్తాయి. సో మై డియర్ లిజనర్స్, నేను చెప్పేది ఏంటంటే జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం. ఇందులో స్వార్థం అనే చిన్న ఉప్పు ఉండాలి, కానీ మొత్తం కూరంతా ఉప్పే అయితే అసలు తినలేం కదా. సో మనం మన కోసం జీవించాలి తప్పలేదు, కానీ పక్కన ఉన్నవారికి నవ్వునివ్వపోయినా పర్లేదు, కానీ ఏడుపునైతే అస్సలు ఇవ్వకూడదు. సెల్ఫిష్గా ఉంటూ ఒంటరిగా గెలవడం కంటే అందరినీ కలుపుకుని గెలవడంలో ఉండే మజానే వేరండి. ఇంకా ఈ స్వార్థం గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను. అసలు స్వార్థం గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మానమ్మ నుంచి. ఇది ఎవరు పాడారు అంటే కనుక మాస్టర్ భరత్ అండ్ కోరస్ పాడగా అను రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:32 దాటి 25 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగా షరగలం. నేనైతే స్వార్థం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా ఏంటి అంటే మన చిన్నప్పటి నుంచి మనకు ఒక మాట నూరి పోస్తారండి, స్వార్థంగా ఉండకూడదు, అందరి గురించి ఆలోచించాలి, నిన్ను నువ్వు త్యాగం చేసేయాలని. నిజమేనా? కానీ ఈరోజు మీ సౌజన్య ఒక మాట అయితే చెప్తుంది. అది ఏంటి అంటే కొంత స్వార్థం జీవితానికి చాలా అవసరం అండి. ఏంటి సౌజన్య స్వార్థం మంచిది అంటున్నావు అని షాక్ అవ్వకండి, వినండి. ఇందాక చెప్పాను కదా, విమానంలో ఎక్కగానే ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ గుర్తుందా? ఆక్సిజన్ మాస్క్ కింద పడగానే ముందు మీ మాస్క్ మీరు వేసుకోండి, ఆ తర్వాతే పక్కనున్న పిల్లలకి లేదా పెద్దలకి హెల్ప్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు అలా? మనం ఊపిరి పీల్చుకుంటేనే కదా ఇంకొకరి ఊపిరికి ఇవ్వగలం. సో మనం నిలబడితేనే ఇంకొకరిని నిలబెట్టగలుగుతాం కదా, అందుకనే అలా చెప్తూ ఉంటారనమాట. సో మనశాంతి కోసం మనం కొన్ని నోలు చెప్పడం స్వార్థం కాదు, అది మన ఆత్మగౌరవం. మన కళల కోసం, మన కెరీర్ కోసం రోజుకు 2 గంటలు కేటాయించడం కూడా స్వార్థం కాదండి, అది మన బాధ్యత. మనం నిరంతరం తక్కువ చేసి మాట్లాడే విషపూరితమైన మనుషులకి దూరంగా జరగడం స్వార్థం కాదు, అది మన మానసిక ఆరోగ్యం అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే మనం హ్యాపీగా లైఫ్లో ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. మరి ఇంకా ఈ స్వార్థం గురించి చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఫిదా మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అరవింద్ శ్రీనివాస్ అండ్ రేణుక పాడగా, శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:40 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనమున జోరుగా షరగలు. ఈ జోరుగా షరగలు నేనైతే స్వార్థ గురించి మాట్లాడుతున్నా కదా, ఇంకా ఏంటి అంటే సెల్ఫ్ కేర్ సెల్ఫిష్నెస్ రెండు వేరండి. తనని తాను ప్రేమించుకోవడం, తన బాధ్యత చూసుకోవడం తప్పు కాదు, కానీ నా కోసం ఇతరులను తొక్కేస్తా అని అనుకోవడమే అసలైన ప్రాబ్లం. మన సమాజంలో ప్రతి రిలేషన్లో చిన్నగా స్వార్థం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుందండి. అవసరం ఉన్నంతవరకే నా ప్రాణం రా నువ్వు అంటారు, పని అయిపోయాక నువ్వెవరో నాకు తెలీదు అంటారు. నువ్వే నాకు దక్కాలి అనడం ప్రేమ కాదు, అది పక్కా స్వార్థం అన్నమాట. నా లాభం మాత్రమే నాకు ముఖ్యం అనుకుంటే అక్కడ బంధాలు నిలవవు, వ్యాపారాలు నిలవవు. స్వార్థంతో బతికే వాళ్ళు తాత్కాలికంగా గెలవచ్చేమో, కానీ లైఫ్ చివరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ చుట్టూ ఒక్క నిజమైన మనిషి కూడా మిగలడండి. ఎంత డబ్బు ఎంత సక్సెస్ ఉంటే ఏంటి చెప్పండి, మన సంతోషాన్ని పంచుకోవడానికి పక్కన ఒక ఫ్రెండ్ కూడా లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమీ ఉండదు. అసలు మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత పెరిగే క్రమంలో చాలా చూస్తూనే ఉంటాం. చివరికి చనిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళం, కానీ ఈ మధ్యలో చాలా విషయాలు ఇలాంటివి నలిగిపోతూ జరిగిపోతూ ఉంటూనే ఉంటాయి అన్నమాట. మరి ఇంకా ఈ స్వార్థం గురించి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కొన్ని సింపుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కొత్త బంగారులోకి నుంచి. ఇది ఎవరు పాడారంట కనుక, కార్తిక్ పాడగా మికీ జమేర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:48 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మనోనం జోరుగోషార్గలో నేనైతే స్వార్థం గురించి మాట్లాడుతున్నా కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి సౌజీ అంటే చాలా సింపుల్ టిప్సే ఉన్నాయండి. ఏంటి అంటారా, స్వార్థం అనే చీకటిని పోగొట్టాలి అంటే ఒక దీపం వెలిగించాలి. అదేంటిది, నిస్వార్థం అనే దీపం వెలిగించాలన్నమాట. మన దగ్గర ఉన్న దాంట్లో కాస్త ఇతరులకు పంచడంలో ఉన్న హ్యాపీనెస్సే వేరండి. పక్కవాడి ముఖంలో చిరునవ్వు చూడటంలో వచ్చే ఆ కిక్కు కూడా వేరనే చెప్పాలి. ఒక చిన్న సహాయం,

ఒక మంచి మాట ఎదుటివారి జీవితాల్లో పెద్ద వెలుగునే నింపుతాయి. లాస్ట్ టైం మీతో ఒక మాట చెప్పా గుర్తుందా, చెట్లు తన పండ్లను తాంతినో, నది కూడా తన నీటిని తాంతాగదని. సో ప్రకృతి మొత్తం నిస్వార్థంగా మనకిస్తుంటే మనం మాత్రం నాది నాకే ఇలా కూర్చుంటూ మాట్లాడుతూ ఉంటాం, ఇది న్యాయమా చెప్పండి? సో మై డియర్ లిజనర్స్, ఈరోజు నుంచి ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం. రోజులో ఒక్కసారైనా స్వార్థాన్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ఎవరికో ఒకరికి హెల్ప్ చేద్దాం. ఆ హెల్ప్ చిన్నదైనా పెద్దదైనా, పక్కోళ్ళకి హెల్ప్ అయితే చాలు కదా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం అందంగా కొంచెం హ్యాపీగా మారుద్దాం. ఏమంటారు? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:50 కావస్తుంది. ఈనాడు జోరుగా హుషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో వ్యాపారం, సాంకేతికత, విశ్వసనీయత, నాయకత్వ ఆలోచనలు ప్రధాన థీమ్గా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు 2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్టానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ నిన్న ఢిల్లీలో పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలను వారికి వివరించారు. బంగాళాఖాతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 51 మెకనైజ్డ్ పడవలను ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టులోకి అనుమతించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇంజన్ పనిచేయక నిలిచిన పడవలను సురక్షితంగా తీసుకువెళ్లి లంగరు వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భాగ్ సవారి ఉత్సవం నిన్న సాయంత్రం వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తొలుత స్వామివారు వైభవోత్సవ మండపం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాల్వారు తోటకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలందుకుని తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన ఆయన చీరాల మండలం ఈపురపాలెంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రత, చట్టబద్దమైన నిబంధనల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విదేశీ పౌరులు, అతిథులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ వారి రాకపోకల వివరాలను 24 గంటల్లోగా ఫారం 3 ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్టేషన్ అధికారి ఒక ప్రకటనలో సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సుప్రీం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ సూరజ్ సంతోష్ అండ్ దీప్తి పాడగా, సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామ్ జోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:09 దాటి 28 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లో. మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ బైస్ అయితే అడిగేస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను మీ ముందుకి నెలకి ఒక్కసారి మాత్రమే వస్తాను, ఎప్పుడైనా 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఏంటది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, నేను మీ ముందుకు నెలకు ఒక్కసారి మాత్రమే వస్తాను, అప్పుడప్పుడు 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఏంటది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866 24 888 14కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

TFM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మార్మో నుంచి. ఎవరు పాడారంటే శ్రీరామచంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను మీ ముందుకు నెలకు ఒకసారి మాత్రమే వస్తాను, అప్పుడప్పుడు 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఏంటది అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు, మాకు ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి, అందరికీ అన్ని పాటలు వినిపించాలంటే వీలు పడదు కాబట్టి అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జోరుగా హుషారుగా ప్రోగ్రాం బాగుంది అంటూ పంపించారు రామ్నగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నాలాగా ఆన్సర్ చెప్పారు నాగమణి రాములు గారు మంగళగిరి నుంచి, ఒకరోజు అంటూ. ఆ ఒకరోజే ఏంటిది అని అడుగుతుందన్నమాట. అన్నీ అలాగే క్వశ్చన్స్ అడిగితే కష్టం.

ఇవన్నీ ఇలా అడిగారనమాట. అది ఒక రోజు ఉందన్నమాట, ఆ రోజు ఏంటో చెప్పాలి మీరు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి చందమామ అని పంపించారు. చందమామన అని పంపించారు కాదండి, రాంగ్ ఆన్సర్. ఇంకా ఎమ్మిగనూరు నుండి గడిగ శ్రీనివాసులు లక్ష్మి 1వ తేదీ అండి పంపించారు. కాదండి, ఆన్సర్ ఈజ్ 31st. అంటే ఓన్య గారు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడమూరు ఊర్మిళ ఉరేష్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎంవి నందకుమార్ గారు నింపేరెట్ట నుంచి శ్రీశైలం టౌన్షిప్ నంద్యాల డిస్ట్రిక్ట్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చదివేద్దాం అనుకున్నాను. ఇంకా మూన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి తిరుపేష్ గారు. ఆన్సర్ అయితే మూన్ అని పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. రాజేష్ హిందూపురం నుంచి గుడ్ మార్నింగ్, మీ ప్రశ్నకు సమాధానం తేదీ లేదా క్యాలెండర్ పేజీ. క్యాలెండర్ పేజీ కానీ చాలా ఆన్సర్స్ పంపించవచ్చు, మీరు కొన్ని పంపిస్తున్నారో అది కూడా కరెక్టే. డేస్ అని పంపించారు కదా, ఒకళ్ళు 1 అని పంపించారు, 31st అన్నారు, అవి కూడా రిపీట్ అవ్వవు కాబట్టి ఒక్కసారి వస్తాయి కాబట్టి అవి కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఇంకా భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభోదయం సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనగండ్ల రమణారావు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి జీతం అని పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ అంటూ ఆన్సర్ డేట్ అని పంపించారు, డేట్ కూడా కరెక్టే. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బోన సి ఆదా మల్లేశ్వరి ఆత్సేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్విల్కి వెల్కమ్ అండి అంటూ సుమని పెడన నుంచి పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అని పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. గడిగి శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పినట్టు డేట్లు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒక డేట్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, మారిపోతుంది కాబట్టి. మరి అసలైన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఒకసారి 2 సార్లు కూడా రావచ్చు అని చెప్పా కదా, సో 1 నెలలో పౌర్ణమి అమావాస్య అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇది 1-2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటిది అది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది 1-2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0862-4888-14కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీదైతే గుడ్రంబ శంకర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి రెండు సార్లు ఉచితంగా దొరుకుతుంది కానీ మూడోసారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే అని అడిగాను. చాలామంది మెసేజ్ పంపించారు. ఈ ట్రిక్కి అర్జున్ గారు నా మాటకు నేను మాడిపోయిన మాస్టర్ ఈ ట్రిక్కి క్వశ్చన్ ఏంటి సౌజీ అంటూ పంపించారు అర్జున్ గారు. ట్రిక్ ఏం కాదండి, చిన్న లాజిక్ అంతే. హాయ్ మనమ్మ, గుడ్ మార్నింగ్ అంటూ పెద్ద ప్రియా విలేజ్ ఆన్సర్ టూ సాటర్డే అని పంపించారు. అస్సలు అర్థం కాలేదు, అయినా రాంగ్ ఆన్సర్ అనమాట. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముసాపేట గ్రామం నుంచి వయసు అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. డేట్ అని పంపించారు, కాదు, అది కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్తో. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి బ్యాంక్ కాలనీ సాయి శిరీష తెలియట్లేదే అంటూ పంపించారు. అదేమిటబ్బా, నేను చెప్తానబ్బా. ఇంకా భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకొండల రమణారావు కవిత జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. విజయవాడ నుంచి నందు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం నుంచి చంద్రపూర్ నుండి బి ఆదా మల్లేశ్వరి కార్తిక్ కృషి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ స్వామివారి లడ్డు ప్రసాదం అని పంపించారండి బాబోయ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఎందుకంటే స్వామివారి ప్రసాదం ఉచితంగా పెడతారు, తర్వాత ఇంకా మనకు కావాలంటే లడ్డు కౌంటర్లో కొనుక్కోవాల్సిందే.

సౌజన్యగా బంగారు తల్లి అంటూ పంపించారు, మంచిగా పంపించారండి, కరెక్టే. కానీ నేను మూడోసారి అని చెప్పాను అనమాట, రెండోసారి కూడా కాదు. స్వామి ప్రసాదం అయితే రెండోసారికే మనల్ని నోనో అంటారు కదా, మూడోసారి అనమాట. ఇంకా లుక్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. కొమరం, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలం మస్తాన్ భాష. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా, షో చాలా బాగుంది అండి పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం నరసింహనాయుడు ఫ్రమ్ నేతువెన్పల్లి విలేజ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, ఆన్సర్ పంపించాలండి. కేబుల్ టీవీ కనెక్షన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి. కాదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఆన్సర్ ఏంటి అంటే పళ్ళు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మామూలుగా మనకి పాల పళ్ళు వస్తాయి కదా, తర్వాత ఊడిన తర్వాత మళ్ళీ మనకి శాశ్వత దంతాలు వస్తాయి. మరి ఇంకా ఆ రెండోసారి కూడా ఊడిపోతే ఏం చేయాలండి, డబ్బులు ఖర్చు పెట్టుకుని కృత్రిమ పళ్ళు పెట్టుకోవాలి కదా, అదనమాట ఆన్సర్ అయితే. మరి థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఒక ఆయన రోజు వందల మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవవు, అది ఎలా సాధ్యం? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866244 మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

వాతావరణ హెచ్చరిక. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువుకు దిశగా కదులుతూ మరింత బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు. విజయవాడ నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సరే కావచ్చు, ఎందుకంటే మీరు మైదానంలో అన్నారు కదా అంటూ. ఆన్సర్ అయితే పలు కార్యాలయాల్లో కాదు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి ట్రాఫిక్ పోలీస్ క్రికెట్

0: ఇన్సల్ట్ ఎంపైర్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. నా బాస్ అటు ఇటు తిరుగుతూ షర్ట్ కూడా తడవదంటూ పంపించారు అర్జున్ రాంగ్ ఆన్సర్. మేడం గారు గడియారం అంటూ కిషోర్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. సౌజ్ఞ గారు పొన్నూరు మండలం నుంచి చింతలపూడి నుంచి బి ఆదా మల్లేశ్వర్ గారు మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ అండి. మీ ప్రశ్నకు జవాబు మొబైల్ ఫోన్ వీడియో గేమ్ అంటూ పంపించారు, కాదండి. శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి నందు స్పూన్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు వంతెనల ద షిప్ కెప్టెన్ బోట్ అని పంపించారు, కాదండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైతు అని పంపించారు, కాదండి. రాజేష్ హిందూపూర్ నుంచి గొడుగు అమ్మే వ్యక్తి లేక పడవ నడిపేవాడు లేదా అని పంపించారు చూడండి లాస్ట్లో, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. టవల్ అని పంపించారు కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ట్రాక్టర్ అనుకుంటున్నా అంటూ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రభాకర్ రావు స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రెయిన్ కోట్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లి నుంచి షేక్ తబల మస్తాన్ బాషా గారు, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవసేన గారు తిక్కమగ్గా ఉంది అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదేండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, భక్తులు, ఆలయ సిబ్బంది భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బొమ్మలి బొబ్బిలి నుంచి టీబీఆర్ థియేటర్ మార్గంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో శాసనసభ్యులు ఆర్వీఎస్కే కె రంగారావు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, హోంస్టేల నిర్వాహకులు 24 గంటల్లోపే వారి రాక నిష్క్రమణ వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్టేషన్ అధికారి తెలిపారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూములు ఈవేలం అక్టోబర్ 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వామ్యులకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:04. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాను.

రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు. అది ఎలా సాధ్యం అన్న కదా, ఎవరో కదండి మన సూర్యుడు గారు అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా మరి ఈనాటి నా షోకి బాబాయ్ చెప్పాలి కదా, ఈసారి మరిన్ని క్వశ్చన్స్తో మిమ్మల్ని అలరించడానికి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు కదా. కూల్గా ఉంది అట్మాస్ఫియర్ కూడా. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం. మన ఇండియన్ మూవీస్లో ప్రతి కథలో అంటే ప్రతి స్టోరీలో కూడా ఎక్కడో ఒక చోట లవ్ యాంగిల్ అనేది ఉంటుంది కదా. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఏదైనా కూడా లవ్ కాన్సెప్ట్ ఇన్క్లూడ్ అయ్యే ఉంటుంది. దర్శకులు కొద్దిగా కొత్తదనాన్ని చూపిస్తే చాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలా కనెక్ట్ అయిపోతారు. సిల్వర్

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 11:14:48 ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల కబుర్లు మనం మాట్లాడుకుంటాం.

కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక పాటలు సూపర్ హిట్గా నిలిచాయన్నమాట. ప్రతి ఒక్క పాట కూడా, అన్ని పాటలు బాగుంటాయి ఈ సినిమాలో. అండ్ మన్మధుడే బ్రహ్మను పూని కానీ, అండ్ గమ గమ కానీ, ఇంకొకటి మౌనంగానే ఎదగమని చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ కానీ, అండ్ నువ్వంటే ప్రాణమని విజయ్ యేసుదాస్ గారు పాడారు, ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే ప్రతి పాట కూడా బాగుంటుందన్నమాట. అండ్ స్టోరీకి తగ్గట్టుగా అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ, పిక్చరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉంటాయి. సో ఈ సినిమా నుంచి ఒక పాట విందాం. పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ సందీప్ గంగా పాడినటువంటి పాట కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో, చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లెవెనాస్ 20:58 లో ఉంది వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఎంత సింపుల్ సినిమా అయినా కూడా, ఎంత సింపుల్ సీన్ అనమాట, ఎలాంటిదైనా కూడా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారి చేతిలో అద్భుతమైన కళాఖండంగా మారిపోతుంది. తమిళ డైరెక్టర్ అయినా కూడా మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయస్తులు కదా, మరి ఆయన తీసుకునే కేర్ కానీ, అంటే రైట్ ఫ్రమ్ సాంగ్స్ టు డైలాగ్స్, సినిమా సక్సెస్ లో ప్రూవ్ చేసుకుంటుంది ఆయన కేర్ అంతా కూడా. అంటే ఇంత బాగా వచ్చింది అనే అవుట్పుట్ లో మనకు అర్థమైపోతుంది. మణి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్ గా, స్టెబర్న్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం కూడా మణిరత్నం గారి సినిమాల గురించి, అయితే ఆయన మూవీస్ గురించి కానీ, ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది మూవీస్, ఆయన స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ వాటి గురించి మనం చాలా డీటెయిల్ గా అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే సఖీ సినిమాలో స్పెషాలిటీ ఒకటి ఉంది, అదేంటంటే అప్పటి వరకు ఉండే లవ్ స్టోరీస్ అన్ని కూడా పెళ్లితో ఎండ్ అయిపోయేవి, కానీ ఈ సినిమాలో పెళ్లి తర్వాత ఉండే డ్రామా, రిలేషన్షిప్ లో స్ట్రగుల్స్ చక్కగా చూపించారన్నమాట. ఇంకొక బ్యూటిఫుల్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ సఖీ, సంగ్ బై శ్రీనివాస్, సాధనా సర్గం. వేటూరి సుందరామూర్తి గీతాన్ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి 11:28:43 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఎప్పుడో 1989 లో వచ్చిన గీతాంజలి ఇప్పుడు చూసినా కూడా అదే కొత్తదనం ఉంటుంది, ఇప్పటికీ అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ పిక్చరైజేషన్ కానీ అత్యద్భుతంగా ఉంటాయన్నమాట. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకోవాలి. ఎప్పుడో ఏదో జరగబోతోంది అని ఇప్పుడు ప్రజెంట్లో మనకున్న అద్భుత క్షణాలని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేసుకోకూడదు. జరగబోయేదేది మనం మార్చలేం, కానీ ఉన్నంతలో సంతోషంగా హాయిగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది కదా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్, రేపటి గురించి నాకు భయంగలేదు, ఈరోజే నాకు ముఖ్యం అనే మాట. అండ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ డైలాగ్ని. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది గీతాంజలి చిత్రం నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

జ్యోతో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఇద్దరు వయసు అయిపోయిన వ్యక్తుల మధ్య లవ్ చూపించడం అనేది మామూలు విషయం కాదు. సినిమా మొత్తం కూడా మూడో వ్యక్తి పాత్ర లేకుండా కేవలం వాళ్ళిద్దరి మధ్యే కథని నడిపించడం మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. అదే ఈ మిథునం మ్యాజిక్. తెలుగు సినిమాల్లో వచ్చిన అత్యంత అందమైన ఫీల్ గుడ్ సినిమాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ 10 మినిట్స్ అంతా కూడా కథ ఎక్కడుంది, స్టోరీ ఏంటి అనే డౌట్ వస్తుందన్నమాట చూసేవాళ్ళకి. కానీ కొంచెం సేపటికి చూస్తున్న ప్రేక్షకులు కథని వెతకడం మానేస్తారు. ఆ ఇద్దరి మనుషుల జీవితాల్లో భాగమైపోతారు. తనికెళ్ల భరణి గారి మిథునం కదా. సింపుల్ కాన్సెప్ట్తో చాలా సాధారణమైన జీవితాన్ని అద్భుతంగా అందంగా చూపించారు. రెండు పాత్రలు చివరికి

అనిపించేశాయి. భార్యాభర్తల బంధాన్ని మరచిపోయిన మన తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేసిన సినిమా మిథునం. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కేజే యేసుదాస్ ఆలపించినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వస్తుంది స్వర వీణాపాణి స్వరకల్పనలో ఫ్రమ్ ద మూవీ మిథునం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
5: లెవెనాస్ 40:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా.

ఇంకొక అరుదైన సినిమా. సెంటిమెంట్, రివెంజ్, ఫైట్స్, మ్యూజిక్ అన్నీ కూడా చక్కగా సమపాళ్లలో కుదిరిన కంప్లీట్ కమర్షియల్ సినిమా. 40 వసంతాలైంది ఈ సినిమాకి. చాలా తక్కువ కాలంలో అనూహ్యమైన మార్పు తెచ్చి సింహాసనం మీద అగ్రనటుడిగా చిరంజీవి గారిని మార్చేసిన సినిమా ఖైదీ. పరుచూరి వెంకటేశ్వరరావు గారు కేవలం 6 గంటల్లో రెడీ చేసిన కథ. 3 రోజుల్లో పరుచూరి వెంకటేశ్వరరావు గారు అందించిన సన్నివేశాలకి సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగులో ఎవ్వరూ టచ్ కూడా చేయలేదన్నమాట. చక్రవర్తి గారి సంగీతం, వేటూరి గారి పాటలు, రాజశ్రీ గారి పాటలు ఇప్పటికీ తెలుగువారి మదిలో అలా నిలిచిపోయాయి. సో మరి ఇంకొక సినిమా గురించి కూడా చెప్పాలి. అది నా ఫేవరెట్ మూవీ. నా ఫేవరెటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అన్నమాట ఆ సినిమా. అంత బ్యూటిఫుల్ మూవీ. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఖైదీ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

నేను లోకల్ ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11:50:29 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి FM 101.3 వత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి ఫైనల్లీ నేను చెప్పాను కదా ఫేవరెట్ మూవీ అని, అండ్ హీరో ఫేవరెట్ హీరో కూడా అనమాట. సో ఈ సినిమా ఏంటి అంటే సీతారామం, 80s జరిగే కథ, హను రాఘవపుడి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జస్ట్ బ్రిలియంట్ అంతే. యుద్ధంలో రాసిన ప్రేమ కథ, పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ అండి. క్లైమాక్స్ అయితే నా హార్ట్ ఒక సెకండ్ అలా ఆగిపోయినట్లయింది. లవ్ అండ్ లాజిక్ కంప్లీట్గా బ్యాలెన్స్ చేశారు హను రాఘవపుడి. సినిమా చూస్తున్నంతసేపు కూడా అలా కనెక్ట్ అయిపోతాం. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, లవ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆర్మీ సీన్స్ కానీ, సీన్ ఏదైనా కూడా 200% జస్టిఫికేషన్ అయితే చేశారు. మరి రష్మిక యాజ్ అఫ్రిన్ కథను ముందుకు తీసుకెళ్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట, అంతే డిగ్నిఫైడ్గా పోర్ట్రే చేసింది. రామ్, సీత, దుల్కర్, మృణాల్, ది బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరో హీరోయిన్ అని చెప్పాలి. బోత్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. నాకైతే స్క్రీన్ మీద వాళ్ళని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, అస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ప్రేమ కథా చిత్రాల కబుర్లు బాగున్నాయి కదా. సో మీకోసం ఇప్పుడు సీతారామన్ చిత్రం నుంచి ఎస్పీ చరణ్, రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని రాష్ట హోంశాఖ మంత్రి అనిత ఆదేశించారు. ముంపు అవకాశం ఉన్న మండలాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం 6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పేర్కొంది. అందులో కేవలం అనుబంధ పత్రంగా సదరు దరఖాస్తుదారుల బంధువుల పాత ఎస్ఐఆర్ వివరాలకు సంబంధించి కొత్త విభాగాన్ని జత చేశామని తెలిపింది. ఫారం 6లో మార్పులు చట్టవిరుద్దమంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నువ్వే నువ్వే చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 12 hours 9 minutes 14 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే, డబ్బులు లేకపోయినా బయటికి వెళ్తున్నాం, ఏ ఉన్నా ఏం లేకపోయినా, ఇది లేకపోతే మాత్రం అడుగు కూడా కదపలేకపోతున్నాం. చేతిలో ఇది కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. మనకి ఇది ఒక నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఈ వస్తువు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇంకొక విషయం చెప్పిన, ఈ వస్తువే అతి మురికైన వస్తువుల్లో ఫస్ట్ ప్లేస్ కూడా దక్కించుకుందనమాట. మీరు విన్నది నేను అన్నది కరెక్టే, మరి ఆ వస్తువు ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం అవరచితం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాహుల్ నంబియార్ సైంధవి పాడినటువంటి వెన్నెల కంటి గీతం ఇది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 12 hours 14 minutes 44 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో అతి మురికైన వస్తువుల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ వస్తువు అని చెప్పాను. అండ్ మనం నిత్యం వాడేటువంటి వస్తువు, నిత్యావసర వస్తువులా కూడా మారిపోయిందని చెప్పాను కదా. ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, గేమ్స్ ఆడటం, ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, మన చేతిలోనే బుల్లి కంప్యూటర్ అంతా ఫింగర్ టిప్స్ మీదేనండి. అదేనండి ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఉండే వస్తువు మొబైల్ ఫోన్. ఈ రోజుల్లో బ్యాంకింగ్ నుంచి బీమా వరకు, మాట్లాడడం నుంచి మెయిల్ పంపించడం వరకు అన్నీ కూడా మొబైల్లోనే చేసేస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మొబైల్ అంటే చాలా ఇష్టం, జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నవడేస్ ఈ మొబైల్కి ప్రతి ఒక్కరూ ఎంతలా బానిసయ్యారంటే,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:21:42 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మాట్లాడడానికి కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా వాటిని ఎక్కువగా టైం చెక్ చేసుకోవడానికి వాడేస్తున్నారు. గడియారాలు మాయమైపోయాయి, వాటి స్థానాన్ని ఫోన్లు ఆక్రమించేశాయి. గడియారాల స్థానంలో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి రీప్లేస్ అయ్యాయన్నమాట. కనీసం పిల్లలకైనా సరే ఈ అలవాట్లను తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నతనంలో అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి గడియారం చేతిలో పెట్టుకుని టైం నేర్పించేవాళ్ళు. గడియారం చూసి టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు టైం అనగానే మొబైల్ మీద ఆ స్క్రీన్ మీద చూసేసి ఆ నంబర్స్ చూసి చెప్పేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు మన బ్రెయిన్కి పని అనేది ఇస్తున్నామా? మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఈ చిత్రానికి కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వెదర్ అప్డేట్. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ ఏలూరు, తూర్పు గోదావరి కాకినాడ, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ రిపోర్ట్ విన్నారు. స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను

0: యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్రదేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
2: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవారంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడ

రాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్ముజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చి తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వేణు వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మన్మథ చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సింధూరామూర్తి గీతం విన్నారు. 12 hours 45 minutes 45 seconds లో ఉంది. వీవీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అతి మురికైన వస్తువులో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ ఫోన్ అని చెప్పని. మనం నిత్యం చేతిలో, పాకెట్లో, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తిరిగే సెల్ ఫోన్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎలా ఉన్నా కూడా అలానే వాడేస్తూ ఉంటారు. మనం వేసుకునే

డ్రెస్ కానీ, తినే బౌల్స్ కానీ, మనం యూజ్ చేసుకునే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా వాష్ చేసుకుంటాం ఖచ్చితంగా కదా. కానీ ఫోన్ కొన్నప్పటి నుంచి దీన్ని కడగాల్సిన పనే లేదు. సంవత్సరాల తరబడి ఇంట్లో, ఆఫీస్లో, హోటల్స్లో, బస్లో, ట్రైన్, కారు ఇలా ఎక్కడంటే అక్కడ వాడేస్తూ ఉంటారు. కొందరు మహానుభావులు అయితే వాష్రూమ్లో కూడా, నిద్రపోతున్నా కూడా పక్కనే ఉంటుంది ఈ సెల్ ఫోన్. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, పెద్ది మూవీ నుంచి అనమాట. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 వర్క్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:50:47 వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్లో ఉన్నాం ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000 పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియాకి అలవాటై ఉన్నాం?

ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. అయితే జో, ఫోన్ వాడటం మానేయమంటావా అని అనుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది, ఫోన్ ఎలా మానేస్తారు? అసలు ఫోన్ వాడడం మానేయమని కాదు, మానటం ఎవరి వల్ల కూడా కాదు. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా డిజిన్ఫెక్టెంట్ లోషన్తో క్లీన్ చేసుకుంటే మంచిది. ఓకేనా? అది మ్యాటర్ అనమాట. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటే చూసారా, అవి మీరు అస్సలు వాడకపోవడం ఇంకా ఇంకా ఇంకా మంచిది. బోల్డెన్ ఇంకాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటే కాదు. సో అది మ్యాటర్. ఈనాటి మీకు తెలుసా, ఇలాంటి టాపిక్తో మనం హ్యాపీగా ఎండ్ చేసేసాం. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి గోపి సుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. కార్తీక్ చిన్మయ్య పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. కల్లాల వద్ద నుంచి ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లు అధికారులతో కలిసి రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్లపై నీరు నిలబడకుండా ప్రధాన కాలువలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు పరిశీలించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చేరిన వరద నీటిని పరిశీలించిన మంత్రి ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని

మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన సంస్థగా ప్రజాపరిషత్కున్న బాధ్యతలను ప్రజా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద పరిస్థితిని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరులోకి వస్తున్న వరద నీటి వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 1:03:39 లో ఉంది విబి క్లాక్. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నేటి కంప్యూటర్ యుగంలో సైకిల్ నుంచి అంతరిక్షయానం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు కదా. దేశం ప్రగతి వైపు సాగుతున్న ఈ టైంలో దాదాపు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏది అసాధ్యం కాదు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా. మరి ధీరాలో మాట్లాడుకుందాం మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 1 hour 8 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న మహిళలు ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంతమంది కొంత వెనక ఉన్నారని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. ఎందుకంటే రవాణాకు సంబంధించిన పనులు కొంత కష్టంగా ఉంటాయని భావించి కొంతమంది ఆ వైపుకి దృష్టి పెట్టరు. దాదాపు అది మగవాళ్ల పని అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే అందరూ అవునా నిజమా అని ఆశ్చర్యపోతారంతే. తెలుసుకుందాం ఆ విషయం ఏంటో. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ యజ్ఞం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: 1:20 కావస్తోంది ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలు

0: కు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రులాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచి ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ, 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యాలు, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: ఆజ్ సర్కార్ మేక్ ఇన్ ఇండియా పర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ కితనా బల్ దే రహీ ఔర్ ఇసలియే ఆప్కీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే లియే హమ్ లగాతార్ కామ్ కర్ రహే వ్యాపార్ కారోబార్ మే హోనే వాలీ జిన్ ఛోటీ ఛోటీ గల్తియో పర్ ఆప్కే ఖిలాఫ్ కేస్ హోతా థా.
0: కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలు

రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:20 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. డైలీ రొటీన్ లైఫ్లో టూ వీలర్స్ అలాగే కార్స్ నడుపుతున్న మహిళల్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా టూ వీలర్స్ నడిపేస్తున్నారు అండ్ అలాగే కారు కూడా నడిపే వాళ్ళు ఉన్నారు. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే నవేడేస్ అందరూ కూడా వారి వారి ఇష్టాలను బట్టి సౌకర్యవంతంగా ఉండే

డ్రెస్సింగ్ స్టైల్కి మారుతున్నారు. అయితే కంఫర్ట్ విషయానికి వస్తే కొందరికి చీరలు, మరికొందరికి చుడిదార్లు, ఇంకొందరికి జీన్స్. ఎన్ని ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నా కూడా, ఎంత వెస్టర్న్గా రెడీ అయినా కూడా చీరకట్టులో ఉన్న అందం, కంఫర్ట్ దేనిలోనూ రావు అనేది వాస్తవం. వయసు అనేది ఒక అంకె మాత్రమే. అయినా కూడా వాళ్లకు ఏది వేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుని వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇస్తే చూసేవాళ్ళకు కూడా ముచ్చటగా ఉంటుంది. మనకి సూట్ అవ్వని వాటి జోలికి వెళ్ళడం ఎందుకు చెప్పండి. చాలామంది అనుకుంటూ ఉంటారు చీర కట్టుకుంటే పెద్దవాళ్ళు అనుకుంటారేమో అని. డ్రెస్ వేసుకున్నంత మాత్రాన చిన్నవాళ్ళు కాదు కదా, లేని అందం రాదు కదా. అలా అని వేసుకునే డ్రెస్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకూడదు. మనకి ఏది సూట్ అవుతుందో, ఎందులో చక్కగా మన సంప్రదాయానికి తగ్గట్టు చూడముచ్చటగా ఉంటామో అది వేసుకుంటే బాగుంటుంది. అసలు ట్రాన్స్పోర్ట్ విషయం నుంచి మన డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయావేంటి జో అనుకుంటున్నారు కదా, అక్కడికే వచ్చేస్తున్నాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ చంద్రముఖి చిత్రం నుంచి విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో యదు బాలకృష్ణ సుజాత పాడినటువంటి వెన్నెల కంటి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: BFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఈ పాట వింటూ ఉంటే అలా మైమర్చిపోతాం అండ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం అద్భుతంగా పాడినటువంటి వెన్నెలకంటి గీతం ఇది మజా చిత్రం నుంచి. వన్ అవర్ 43:27 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధీరాలో ఉంది. మహిళల కోసం మనం మాట్లాడుకుంటున్నాం, ట్రాన్స్పోర్ట్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయాం కదా. సో మరి అసలు విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఆటోలు కూడా నడిపేస్తున్నారు, నింగి నేల ఎక్కడైనా సరే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు బస్సు నడపడం అనేది చాలా రేర్గా జరుగుతున్నప్పటికీ సంప్రదాయ చీరకట్టులో భయం లేకుండా అదరకుండా బెదరకుండా బస్సును నడపడం అనేది మామూలు విషయం కాదు కదా. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన విషయం ఇది. డ్రైవింగ్ అంటేనే అసలు ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. టూ వీలర్ కార్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, మరి లారీ బస్సు ఇలాంటి భారీ వాహనాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అసలు అవి నడపాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం కదా. అయితే ఒక మహిళ చాలా ఈజీగా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకుని మరీ వోల్వో బస్ నడిపిస్తుంది. అది కూడా మన భారతీయ సంస్కృతిని సమర్థిస్తూ ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరకు కూడా ఈ బస్సును డ్రైవ్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది వెతికి పట్టుకోవాలంతే. చాలామంది ఏమనుకుంటారంటే నేను చదువుకోలేదు, నేను ఇంకేదైనా సరే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అనుకుంటుంటారు నాకు ఇది కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చేస్తాడు, అది అలా ఉంటుందన్నమాట. బట్ కానీ దాన్ని మనం వెతికి పట్టుకుని కరెక్ట్ వేలో పెట్టుకుంటే సక్సెస్ సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవన్నమాట. అది ధీరా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అతడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ ఏలూరు, తూర్పుగోదావరి కాకినాడ కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి విజయనగర్

0: నగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ అప్డేట్ విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వీణ వేణు వైన సరిగమ విన్నావా,
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్.

0: అప్డేట్స్.
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట మరి 2 hours 39 minutes 41 seconds లో ఉంది వి బీ క్లోక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో మరి చాలా మెసేజెస్ అయితే అలా అలా వెయిట్ చేసేస్తూ ఉన్నాయి. చూద్దాం, అన్ని కూడా చూద్దాం, అందరి మెసేజెస్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేస్తాను నేను మీకు. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్గా, గుర్తుంది కదా, పాజిటివ్గా ఆన్సర్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మరి సందరే సందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో పొరపాటు చేసి ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తారు ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో. ఎవరా హీరో ఏంటా సినిమా గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అత్తారింటికి దారేది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పీ పాడినటువంటి పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అవర్స్ 46 మినిట్స్ 59 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగేశాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను, ఆ తప్పు సరిదిద్దు.

పోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నేను ఇంకో తప్పు చేయను, ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు సందడే సందడి, మీరే డైరెక్షన్లో సూపర్గా ఉంటుందట, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. యా ఎలా ఉన్నారు, 2 రోజుల నుంచి వర్షం అట పెడన్లో, సో సూపర్. అన్ని చోట్ల వర్షం పడుతుంది, వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి అండ్ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, వెల్కమ్ టు సందడి సందడి అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి మెసేజ్ చేశారు, ఫుల్గా భోంచేశానండి. సో మరి ఆన్సర్ ఎక్కడ మీది. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, వారం క్రితం పాడైనటువంటి మా రేడియో సెట్ దానంతటా అదే వస్తుంది, ఈరోజు తీరా చూస్తే మీరు షో చేస్తున్నారు, అదే మ్యాజిక్ అట. అబ్బా అబ్బా అబ్బా, ఎనీవే థ్యాంక్ యూ అండ్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి మేడం అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం సందడి సందడికి స్వాగతం అంటున్నారు, బట్ ఆన్సర్ లేదు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, మూసపేట మహబూబ్ నగర్ నుండి నేను బాగున్నానండి. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా మెసేజ్ చేశారు. అండ్ జో వచ్చింది, జోష్ తెచ్చిందిట, ఎవరు, రమేష్ నాయుడు, ఓకే. అండ్ వెంకీ ఫ్రమ్ గోనెగండ్ల, ఓకే. ఇందాక మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు తెలుసాలో దాని గురించి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఓకే, వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, బట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు. సో చాలా మెసేజెస్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ మనం ఒక 15 మెసేజెస్ చూసేసాం, ఇంకా 45 మెసేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఇంకోసారి రిపీట్ చేసేసాను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటూ నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునెమ్మ పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా, యా నేను బాగున్నానండి. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవాణి, లక్ష్మీకాంత్ రవ్వలి మహబూబనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల డిస్ట్రిక్ట్. ప్రియమైన నీకు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది, ఓకే. అండ్ శతమానం భవతి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ కలందమరానా, ఎక్కడి నుంచి అండి అది, ఊరి పేరు నాకు అర్థం కాలేదు కానీ వెంకటేష్ మెసేజ్ చేశారు. సీను ఐరాల వీళ్ళందరూ కూడా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. జోగరు సందడి సందడి చేస్తూ మీరు చెప్పే మంచి మంచి విషయాలు వింటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ, అయ్యో ఆ 2 మూవీస్ కూడా కాదు, అవారా 7 బార్జీ బృందావన్ కాలనీ కాదు, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ క్లూ కూడా ఇచ్చాను, హ్యాండ్సమ్ హీరో అని చెప్పని, మన్మధుడు, ఓకే. అండ్ రైట్ ఆన్సర్ దాసరిపాలెం గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ గౌస్ మెసేజ్ చేశారు, అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, క్వశ్చన్ ప్లీజా, అయ్యా సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే

నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ అంటూ వెంకటేష్, నువ్వు నాకు నచ్చావు కాదు కదా. బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యవంశం వెంకటేష్ అంటున్నారు కాదు కదా. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నుండి నంద్యాల. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని పెడన నుండి, మీ పేరు బాగుంది. అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. నితిన్ కాదు, అది రాంగ్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జనుదీన్, స్నేహభాను జనుదీన్ రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. సుస్వాగతం పవన్ కళ్యాణ్ కాదు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసిన్న, శివగంగ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ మూవీ మిర్చి అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అది స్వప్న. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి సూరిబాబు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు అంటే హాయ్ అంటూ రాఘవేంద్ర, వీరేష్, ఇబ్రహాంపురం కొట్టాల నుండి మెసేజ్ చేశారు. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రేడియోలో ఓకే సెట్ ప్రసారం ఆగుతూ వస్తుంది అంటే క్లైమేట్. ఓకే మేబీ డెఫినెట్గా థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు మిర్చి అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జోజీ అంటూ సంతోషం, ఎస్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాతావరణం చల్లగా ఉంది మేడం వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్ అంటూ రామల్లకోటి నుండి దుబాయ్ భాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హాయ్ మా కాలేజ్ మేడం వాయిస్లా ఉన్న జ్యోతి అక్క వచ్చింది సూపర్ అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నందికొట్కూరు నుండి దర్గయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దేవసేన ఇప్పుడే రేడియో పెట్టారా మీరు? ఓకే సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజోలి నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆహ్వానం ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. నారాయణపేట జిల్లా అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు. అయ్యో నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నక్కి, మీరాబాయ్, మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ దేశిరెడ్డి పల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భరతి జమ్మలపాలెమా జమ్మిపాలెం అక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారనమాట. సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి, చాలా మెసేజెస్ ఉన్నాయి కదా. సో అది మ్యాటర్. ఇందుకీ మనం రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సంతోష మూవీలో నాగార్జున చెప్తారండి ఎవరితోటి, శ్రేయతోటి.

ఇంకొక మెసేజ్ కూడా ఉంది, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండా. ఓకే, మెసేజ్ చేశారనమాట. సో అది మేడం, మరి మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక సామెత అడుగుతాను, యాక్చువల్గా ఈ సామెతని హాఫ్ నేను చెప్తాను, మిగతా హాఫ్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఆకలి వేస్తోంది అత్త అంటే ఏదో అన్నారట, ఆ ఏంటి అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 7801 1 1 7 8 0 0 1 1 ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలు ముందుండాలని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికైన వారి పదవీకాలం పూర్తవడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నెల 17తో ఆ గడువు పూర్తవడంతో మరో 6 నెలల పాటు లేదా ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 128 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేసింది.

అని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సంతోషం చిత్రం నుంచి చిత్ర గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి, సారీ ఉష గారు పాడినటువంటి పాట. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటని. కొన్ని పాటలు వింటూ ఉంటే ఆ లిరిక్స్ అవన్నీ కూడా మనసులోతుల్లో నుంచి వస్తాయి కదా. ఎంత అద్భుతంగా రాస్తారో ఉష గారు, అంతే అద్భుతంగా పాడారు ఈ పాటని. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. త్రీ అవర్స్ 8:32 VB క్లాక్. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే ఆ సామెతను కంప్లీట్ చేయండి అని చెప్పాను. సో ఎవరెవరు కంప్లీట్ చేసి పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, ఫస్ట్ మెసేజ్ అయితే పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు నుంచి వచ్చిందండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుండి రాంగ్ ఆన్సర్ అండి నరేష్ గారు. ఓకే నరేష్ రోజా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అన్నం మటుకులు ఏంటండి, గౌస్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోలా ఏడుకొండలు నందివెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కోస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి. అవునా ఇది రాంగ్, ఇలాంటి సామెత అయితే నేను వినలేదు. అండ్ నెక్స్ట్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అన్నం పెట్టమంటాడా అంట బీవీ సుబ్బారావు మార్కాపూర్ నుండి, అది కాదు కదా సామెత. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని మెసేజ్ చేశారు వీరభద్రాపురం పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, రాఘవేంద్ర ఇభరాంపురమా ఓకే అన్నం పెట్టమన్నట్ట కాదు కదా, నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, అండ్ రామలకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మున్నార్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గుడి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు ఆ మాట అంటే కోడళ్ళు దాన్ని దాంతోనే కొడతారట సూపర్ అసలు ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఆలోచనలు. ఎస్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మీ పేరు ఎక్కడండి, మీ పేరు పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీనాక్షి మీ పేరు పంపించాలి కదా, ఆన్సరు మీ పేరు అని చెప్తూనే ఉంటాను నేను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషా రాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, హాయ్ జ్యోతి గారు, ఈరోజు నా అభిమాన గాయకుడు బాలుగారి వర్ధంతి సందర్భంగా బాలుగారికి నా ఘన నివాళి అంటూ, అసలు మనం

లేచిన దగ్గర నుంచి కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట లేకుండా ఉండదు కదా మన ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడా కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ్ మోహన్ బాయ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ వీళ్ళందరూ కూడా అత్త కోపం వచ్చిందట అయ్యో. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ రేణుక మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఏది ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీదేవి శైలజ వరలక్ష్మి సువర్ణ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వినయ్ విజయ్ తేజు జ్యోతి రాకింగ్ మధువా ఏంటవి ఈ పేర్లు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి ఆన్సర్ అయితే వచ్చింది. మీ పేరు విజయవాడ నుండి వినయ్య ఓకే. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవత్ జమ్మపాలెం నుండా ఓకే భారతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంతకల్ నుండి రేణుక మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ లేదు ఓకే. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మేకలోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఆకలేస్తే. అయ్యా ఇలాంటి సామెత కూడా ఉందా. నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు సూపరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కే పెదనరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నంపేటను అంట. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి ఈ రోజుల్లో రోలు రోకళ్ళు ఎక్కడున్నాయి ఆ సామెత చెబితే రోకలి అంటే ఏంటి అత్తా అని అడిగే రోజులు ఇవంట. ఎగ్జాక్ట్లీ కదా ఎక్కడ చూసినా కూడా ఈ మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి రోకళ్ళు రోళ్ళు కనిపించే ఇది లేదనమాట. సో అది మ్యాటర్. ఇందుకీ ప్రశ్న ఏంటి నేను అడిగింది సామెత అడిగాను కదా ఆకలేస్తోంది అత్త అంటే రోకలి మింగవే కోడలా అందట. సో అదన్నమాట మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా.

సో హెల్దీ ఐటమ్స్లో మనం తీసుకునే ఫుడ్లో హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాము, మన బాడీకి కావాల్సినటువంటి పోషకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఫిష్ అనేది చాలా మంచిది మన హెల్త్కి అని చెప్పని. సో చాలామంది ఫిష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారని రకరకాల ఫిష్లు కూడా తింటూ ఉంటారు. బట్ అయితే ఈ ఫిష్లో కూడా కొంచెం డేంజరస్ అంటే మోస్ట్ డేంజరస్ ఫిష్ ఒకటి ఉంది, అత్యంత విషపూరితమైన చేప అనమాట. ఎస్, ఆ చేప ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా? అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్, గెస్ చేసి 8662488144 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

సో వర్షాలు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి, ఐ మీన్ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి వర్షపు నీరు నిలిచిన ప్లేసెస్లోకి, మ్యాన్ హోల్స్ దగ్గరికి పిల్లల్ని అస్సలు వెళ్ళనివ్వకండి. వర్షపు నీటిలో ఆడుకోవడానికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి, ఓకేనా. అలాగే కాలువలు, డ్రెయిన్లు, ఫ్లోటింగ్ వాటర్కి దగ్గరగా పిల్లలు పెద్దలు వెళ్లటం అత్యంత ప్రమాదకరం. సో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ఇన్ కేస్ బండి మీద గనక, 2-వీలర్స్ మీద మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఇంకా విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంటి పరిసరాల్లో అస్సలు నీరు అనేది నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, అలాగేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు, అలా పాడేయకండి. ఈ వర్షాలు వరదల కారణంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోండి. ఇంకా ఏంటంటే, కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. అవి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గనక ఏమైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా నియర్ బై ఉండేటువంటి, అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. వర్షాలు తగ్గే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా.

సో మరి సండే సండే ప్రోగ్రామ్లో థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను, అత్యంత ప్రమాదకరమైన అంటే విషపూరితమైన చేప అన్నాను కదా, మోస్ట్ డేంజరస్ ఫిష్ అని చెప్పాను. నాకు మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు ఎక్కడి నుంచి పంపించారో చూసేద్దాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెట్టిన జోగానందరూ కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అడవి దొంగలో పాట పడితే ఇక్కడ వర్షంలో డాన్స్ మామూలుగా లేదు అంటున్నారు. సూపర్గా ఎంజాయ్ చేశారనమాట, అది మ్యాటర్. అది ఇప్పుడే చెప్పాను, వర్షం వాటర్లో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఈ మధ్య దీని గురించి చదివా మేడం, చాలా అనుభవం ఉన్న షెఫ్ మాత్రమే దీన్ని వండుతారట. అయ్యో అది అసలు విషపూరితమైన చేప అంటే అది దాన్ని స్టింగ్స్ ఉంటాయి కదా చాలా షార్ప్గా ఉంటాయట, అది కొట్టిందంటే అసలు అలా గుచ్చిందంటే అలా పాయిజనస్ అనమాట, బాడీ అంతా కూడా పాయిజన్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంతకీ ఆ ఫిష్ పేరు మీరు పంపించింది అందరూ కూడా పఫర్, ఓకే పఫర్ ఫిష్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో మనకైతే ఇంకా ఒక 60 మెసేజెస్ దాకా ఉన్నాయి, ఇప్పుడు నేను చూసినవి కాకుండా అవి కూడా నేను చదివేస్తాను. బట్ బిఫోర్ దట్ ఆన్సర్ ఏంటి అంటే రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఈ చేప, స్టోన్ ఫిష్ చెప్పాను కదా పఫర్. సో అది మ్యాటర్. చూద్దాం ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు, ముసాపేట నుండి నరేష్. కొరమేం చేప కాదండి, కొరమేం చక్కగా తింటాం, టేస్టీగా ఉంటుంది. మీరు అలా అంటే రేపు పొద్దున్న అది వండుకునే వాళ్ళు భయపడతారు, అది కాదు. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఇటువంటి పాటలు వినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాష్ని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ సాయి కుమార్ అయోధ్య నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. దేవసేన మెసేజ్ చేశారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ గ్రేట్ వైట్ షార్క్ కాదు కదా, తర్వాత పంపించింది రైట్ ఆన్సరే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుండి ఓకే కాదు, కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు, తిరుపతికి వస్తే మా ఇంటికి రండి. తిరుపతి దామినేడ్ నుండి కే హుషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవే దర్శనానికి వచ్చినప్పుడు రావాలన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి తను పిలిచినందుకు. మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య బుడగ చేప అంటున్నారు, కాదు కదా. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచారిపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. జిల్లా సేప అంటే ఏంటండి? ఓకే రేణుక మెసేజ్ చేశారు. ఆదిత్య అనుదీప్తి కూడా మెసేజ్ చేశారు గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జానకిరామ్ ఉమా నందికమ్మ నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కలమందిలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావల్లి కూడా రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్. అండ్ గుండుపేట విలేజ్ వినయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నాకు తెలుసు జోజీ వాన పాట వినిపిస్తారని అంట, ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అత్యంత శక్తివంతమైన టెట్రోడోటాక్సిన్ అనే విషపూరితమైన చేప అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్

చినమస్తాన్రావు దామర్ల పెద్దమస్తాన్రావు రైట్ ఆన్సర్. అండ్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి నవ్య అక్షయ విరాట్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి హాయ్ అన్నారు, ఆన్సర్ ఏది? ఓకే. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖీశ్వర్ కూడా మెసేజ్ చేశారు, బట్ అది కాదండి. డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఇటువంటి పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఎవరు, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర ఈభరాంపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి తిమ్మింగలం అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, మంగినపూడి బీచ్ 63 అడుగుల వినాయకుని నిమజ్జనం ఈ రోజేట. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కే మురళీధరన్ చిత్తూరు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. మా అమ్మ పేరు కూడా జ్యోతినే అండి, అలాగే మా నానమ్మ అనసూయకి హాయ్ చెప్పండి అంటున్నారు. మీ అమ్మగారు జ్యోతి గారికి, మీ నానమ్మ అనసూయ గారికి హాయ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ముసాపేట నుండి నరేష్ రోజా. రవ్వా చేప కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి ఒక్కొక్క ప్రశ్నకి 4 మెసేజెస్ పంపిస్తారు, 4 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో అన్ని పేర్లు చదవాలంటే కష్టం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అనమాట. సో చాలామంది అయితే రైట్ ఆన్సర్సే పంపించారు మనకి. స్టోన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట. ఇది రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ స్టోన్ ఫిష్ అనేది, పఫర్ ఫిష్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి ఎవరు? ఓకేనా, మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా, 8662488114 ఈ నెంబర్కి మీ పేరును అలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట. ఈ పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండి వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 3:36:54 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అని అడిగాను. సో తల్లి ఎవరు అన్నది ప్రశ్న అనమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చేసినాయి, 60+ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాలరంగ అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. టెల్ హై టు నవ్య అంట, హూస్ దిస్? ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ అన్న.

నేమ్స్ అన్నారు, నేమ్స్ లేవు ఇక్కడ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావు. రైట్ ఆన్సర్. పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని, రాంగ్ ఆన్సర్. విచిత్ర వీరుడా. ఓకే. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్, దేవసేన తిరుపతి నుండి. రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్. ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి. రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్. రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా. రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రం తల్లి పేరు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్. రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి. రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి. రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, పురాణాల ప్రకారం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్, ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి. రైట్ ఆన్సర్. బి మధు ప్రసాద్ తెల్లంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి. రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి. రైట్ ఆన్సర్. కాశీరాజు కుమార్తె. ఎస్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి. రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలని నుండి. రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ. రైట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి. రైట్ ఆన్సర్. అంబిక కె మురళీధరన్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా. రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట. రైట్ ఆన్సర్. అండ్ రాజమ్మ ఫ్రమ్ కామిరెడ్డి వారిపల్లె సోముల మండల్ అన్నమయ్య డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, మంచి సలహా ఇచ్చారు, మీ మాట పాటిస్తాము, జాగ్రత్తగా ఉంటాము, అందరికీ మెసేజ్లు కూడా ఇస్తాము అంటూ, అందుకే మీ ఫ్యాన్స్ ఎక్కువ అంట మీకు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామల్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. సో ఇందాక మనం వర్షం వరదలు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదనమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేశ్వరమ్మ వాళ్ళ సన్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అమర్ శివ. ఓకే. రైట్ ఆన్సర్. జూటూరు నంద్యాల డిస్టిక్ నుండి ఎర్రగూడూరుట. ఓకే. ఆ తర్వాత మెసేజ్ జ్యోత్స్నా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ అభయ మోండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. అండ్ పెడన్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. బట్ మీ పేరేదండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు మీ పేరు. ఓకే. అండ్ శిఖండి అయ్యి భీష్ముడా. నో నో, రాంగ్ ఆన్సర్. మరణానికి కారణమయ్యిందట. ఏంటో ఇంతకీ. ఓకే, రైట్ ఆన్సర్ అయితే పంపించారు. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజారావు పత్తికొండ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర ఇబ్రాంపురం. రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి కూడా. రైట్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి. రైట్ ఆన్సర్. అండ్ దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర పద్మావతి ఇనుమడుగు నుండి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్,

బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓకే, మీరు అలా మెసేజ్ చేస్తున్నారనమాట, అన్నీ కలిపేసి కామాలు పాజులు లేకుండా. ముసాపేట్ నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, ఓకే, ఆన్సర్ లేదు, బట్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. ఓకే, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రైట్ ఆన్సర్. అండ్ నల్లపనీని రామేషు నాయుడు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ భాషాట. ఓకే, ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, వసుంధర అంటూ. కాదండి, ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే అంబిక రైట్ ఆన్సర్ అనమాట. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు అంబిక ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నా వెడేస్ టూ వీలర్ తీసిన ప్రతి ఒక్కళ్ళకి అనమాట. హెల్మెట్, HELMET, హెల్మెట్ తెలుసు కదా. ఈ హెల్మెట్ అర్థం ఏంటి అసలు, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, హెల్మెట్ అంటే ఏంటి అసలు. సో తెలుగులో ఏమంటారు, వీటిలో మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని పంపించండి. ఓకేనా, హెల్మెట్ని ఎంత సీరియస్గా చాలామంది యూజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామని నేను ఈ ప్రశ్న వేశాను. సో హెల్మెట్ అర్థం ఏంటి, అసలు ఆ హెల్మెట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు, ప్లస్ దాన్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. సో అది మ్యాటర్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఘరానమ్మగుడి చిత్ర నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: సో ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చాను, ఎవరెవరు మెసేజ్ చేశారో చూద్దాం. హెల్మెట్ కి సంబంధించిన ప్రశ్న కదా. పెట్టిన జగనేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్, బట్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు అనే దాన్ని పంపించారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తలను రక్షించుకోవడానికి వాడే ఒక రకమైన పరికరం, ఎస్ శిరస్త్రాణం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రమాద హెచ్చరిక అట ఎలాగో హౌ. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ తిరుపతి నుండి దేవసేన, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక రక్షణ కవచం అని మెసేజ్ చేశారనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర, ఇబ్రాంపురం, ఫిరానా, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష, రైట్ ఆన్సర్. తలకు రక్షణ ఇచ్చే కవచం హెల్మెట్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శిరస్త్రాడమా, ఓకే, పేరు ఎక్కడుంది మీది, గౌస్ అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్ మేకలు శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ్, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. తలకు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం అని అనమాట. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి అక్షయ, విరాట్, నవ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి అదే మెసేజ్ చేశారు. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్.

ఏమా రైట్ ఆన్సర్? మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. తలను ప్రమాదాల నుండి కాపాడే ఒక గట్టి పదార్థంతో తయారు చేసిన టోపీ అట. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రక్షణ కవచం అంటూ సుమని పెడని నుండి మెసేజ్ చేశారు. చల్లటి వాతావరణం చిటపట చినుకుల వాన పాట చాలా మంచి పాటలు వేశారు. ఈరోజు ప్రోగ్రాం సూపర్ హిట్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ బాషా మొబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంట. వావ్ జ్యోతి గారు కాఫీ తాగినారా అంటూ తిరుపతి దామినేడు నుండి కే హుషారని కే భాస్కర్ రావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు రక్షణ కవచం అని. సో కాఫీలు టీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు, ఎన్ని పడితే అన్ని తాగకూడదు, అది మ్యాటర్. హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, హెల్త్ కాన్షియస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు ఆ ప్రొటెక్టివ్ హార్డ్ హ్యాట్ సూపర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు ప్రమాదాల నుండి తలను రక్షించేది. వేదంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం తెలుగులో హెల్మెట్ అనగా శిరస్త్రాణం తలకు ధరించే రక్షణ కవచం అని అర్థం. జో మీరు వస్తే ఎంత చక్కగా అందరి పాటలు వినొచ్చు మీ వీలుని బట్టి సుమండి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య తల కళ్ళు చెవులు నోరు పెదాలు పళ్ళు సూపర్ అసలు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ హెడ్ గేర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంజ్యూరింగ్ ట్రామా ప్రొటెక్షన్ అంట సూపర్. కే మురళీధరన్ మెడికల్ టర్మినాలజీ అంతా వాడేశారు చిత్తూరు నుండి. అండ్ శిరస్త్రాణం మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. ముఖ్యంగా టూ వీలర్ నడుపుతున్న వాళ్ళు తప్పకుండా ధరించవలసి ఉంటుంది అంటున్నారు, అంతే కదా. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తెలుగు అర్థం అంటూ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. శిరస్థానం నల్లమ్మ పాపినేయపాలెం నుండి. ఎంఎస్ దుర్గారావు రాధ యమున మన దగ్గరికి రాకుండా ఆపేదట యముణ్ణి. ఓకే సూపర్. యముణ్ణి మీ దగ్గరికి రాకుండా ఆపేదా, అది వెరీ నైస్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవడానికి ధరించే ఒక గట్టి రక్షణ టోపీ అంటూ మెసేజ్ చేశారు. మండూరు నుండి లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది. మంచి ప్రశ్నలు, రెండు వానపాటలతో బొమ్మ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాశవాణిలో నిత్య చిరంజీవి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటూ మెసేజ్ చేశారు. అవునండి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ ఏం పంపించారు అంటే తలగొడుగు తలకు రక్షణ అంటూ మెసేజ్ చేశారు. హెల్మెట్ అంటే తల రక్షణ కోసం ధరించే కవచం, రక్షణ టోపీ శిరస్త్రాణం లేదా తల రక్షణ కవచం. ఫస్ట్ టైం ఈరోజే నేను మీ సందడి సందడి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. నా పేరు, మా ఊరు పేరు, జిల్లా పేరు చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి, హ్యాపీగా ఉన్నాం అంటూ ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శిరస్రాణం మనకు తెలకు ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంచే రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా. విజయ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం. ఈ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమం చేపడతామని రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన వర్క్షాప్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అతి తక్కువ రేటుకు భూములిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో స్వర్ణాంధ్ర ఎట్ 2047 న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బౌదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హోంమంత్రి వి అనిత ఆదేశించారు. వరద పరిస్థితి నిరంతరం పర్యవేక్షించాలని, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులు ఈ ఆదివారం బ్యాంకుల సేవలను వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కుమాడ, తుడుమురాయి వంతెనల మీద వరద పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జీ మాడుగుల మండలం వీరం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందరి సందడి ప్రోగ్రామ్ లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి కదా, అవి ఎవరెవరు పంపించారో చూద్దాం. ఈ రోజు మీ షోలో మీకు తెలుసా సందడి సందడి విన్నారట, అద్భుతంగా ఉన్నాయి అంటూ ధన్యవాదాలని మెసేజ్ చేశారు. మనందరి అభిమాన గాయకుడు బాలు గారికి ఘన నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారనమాట లక్కవరం నుండి. సో అది మ్యాటర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, ఇందాక ఒక 18-19 వరకు ఉన్నాయి. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు హెల్మెట్ గురించి, రైట్ ఆన్సర్. అలాగే నారాయణపేట జిల్లా నుండి అరుణ్ మోహన్, దివ్య, అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. సి నెక్స్ట్ ఎస్ఆర్కి ప్రభాకర్ రావు.

స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ నుండి శిరస్త్రాణం రైట్ ఆన్సర్. అండ్ అలాగే హెల్మెట్ అంటే తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి ధరించే ఒక రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత కర్నూలు నుండి వెంకటేష్ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఇంకో పేరు పెట్టచ్చు ఏదంటే శిరస్సుకు రక్షణ కావచ్చు అట హెల్మెట్. ఓకే, వీర గనగారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ తల కవచం అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అలాగే శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి హాయక్క అంటూ తలకు రక్షణ కవచం అంటారు అంటూ మెసేజ్ చేశారు. చక్క మీ పేరు పంపిస్తే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సామెద ఆన్సర్ నేను చెప్పానండి, ఆకలిస్తుంది అత్త అంటే రోకలు మింగవి కొడలా అందట అనేది చెప్పాను నేను. ఓకే, మీరు వినలేదు. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం అంటూ చక్కని పాటలు వినిపించారు ధన్యవాదాలు అంటూ ఎఫ్ఎంఎస్ సర్దా తల రక్షణ అంటూ మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య వడ్డారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఆల్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి, హెల్త్ గురించి చెప్పారు రైన్ అది అన్నారు. ఓకే, అండ్ తలకాయ రక్షకుడు అడ్డ సాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వచ్చేసిందిగా నా ఫేవరెట్ సాంగ్ అంటూ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ. అండ్ హెల్మెట్ని తెలుగులో శిరస్త్రాణం అంటారు, వాడుక మాత్రం తల టోపీ లేదా రక్షణ టోపీ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్లో ఎలా రాయాలో కూడా పంపించేశారు. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప, మంగళగిరి నుండి యశోద. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఇంకా ఇంకా ముసాపేట మహబూబానగర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు నరేష్ రోజా. నీకు ఈరోజు శోభ ఉందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హెల్మెట్ అంటే అంటూ తలకు గాయాలకు తగలకుండా చూసుకోవడానికి అని సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజుల నుండి మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా హెల్మెట్ అనేది శిరస్త్రాణం అంటారు, తలతోన అంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో హెచ్ఈఎల్ఎంఈటీ హెల్మెట్ అంటే హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్. టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తారు కదా, ఇన్ కేస్ యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ జరిగితే ఈ పార్ట్స్ అన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్, ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా మన బ్రెయిన్కి రక్షణ కవచం ఈ హెల్మెట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా పెట్టుకొని టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఈరోజు సండే, సండే అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఈరోజు హీరో స్పెషల్ వివిధ ఉంటుంది. అండ్ ఈ రోజైతే నేను మన బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. సో హీరో స్పెషల్గా నాగార్జున నటించినటువంటి పాటలు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇవన్నీ కూడా సో మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అంతం మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం.

చైతన్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట గోవింద గోవింద చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం, లక్ష్మీకాంత్ ప్యారెల్ మ్యూజిక్ కంపోజిషన్లో.

రాబోయే చందమామ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ గణేష్ పాత్ర గీతం. ఇది వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమం విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్, ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల, మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ, తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్

కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ, అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిసత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు, తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిసత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మాక్రెల్, ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది, అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు, మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీని వల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. T3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీని వల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు.
వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్

0: fatigue and what causes it and how to prevent it and what we have to do, what are the measures to be taken to get rid of that and to overcome it. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522209 నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో ఈరోజు సమావేశమయ్యారు. టొరంటో గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, గోకుల్ అగ్రో రిసోర్సెస్ చైర్మన్ కను భైటకర్, వెల్స్పెస్ గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ వారిని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు గానీ మై జీఓవీ .in వెబ్సైట్కు గానీ నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. విశాఖ భాగస్వామ్య సదస్సు 2026 ఏర్పాట్లపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ విశాఖపట్నంలో 12-13 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు వ్యాపారం, సాంకేతికత, విశ్వసనీయత, నాయకత్వ ఆలోచనలు ప్రధాన థీమ్గా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరుకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ తక్షణ చర్యలు చేపట్టారు. పుట్టగుంట బుడమేరు వంతెన వద్ద వరద నీరు అడుగు ఎత్తున ప్రవహిస్తుండగా ఎగువ నుంచి కొట్టుకువచ్చిన భారీ గుర్రపు డెక్కను ప్రొక్లైనర్ల సాయంతో అధికారులు వేగంగా తొలగిస్తున్నారు. దీంతో ప్రవాహానికి అంతరాయం లేకుండా ఉంటోంది. గత 2 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వర్షం నీరు తరలించలేక డ్రైన్లు ఎగదన్ని మొగలరాజపురం, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, ఆటోనగర్, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ కూడలి, నిర్మలా కాన్వెంట్ రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వన్ టౌన్లో దుకాణం సెల్లార్ ఊడిపడింది. సింగ్నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్, కండ్రిగ కాలనీల్లో భారీ వర్షం కురవగా ప్రజలు బయటకు వెళ్లలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గొట్ట బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. నదిలో 41,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నట్లు వివరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాగావళి నదిలో వరద ప్రవాహంపై విజయనగరం కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి నాగావళి ప్రవాహం 60,000 క్యూసెక్లు దాటే అవకాశముందని వంగర, సంతకవిటి, రేగిడి మండలాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్. సో ఈ రోజైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 5 to 6 గీత్ గాథా షల్ హిందీ సాంగ్స్, బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:33:20. వాతావరణ హెచ్చరిక. పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో అలాగే ఒడిశా నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వెంబడి ఈరోజు అంటే 25 సెప్టెంబర్ సాయంత్రం గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం ఉందని చెబుతోంది. అంతేకాదు పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం కూడా ఉంది.

మత్స్యకారులకు కూడా ప్రత్యేక హెచ్చరిక. సో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మత్స్యకారులకు హెచ్చరికను కూడా జారీ చేశారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 25న ఉత్తర ఆంధ్రప్రదేశ్

తీర ప్రాంతం మరియు యానం ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అలాగే సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఈరోజు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాలు నిరర్ధకమవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్టస్థాయి సన్నద్దత సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు పాల్గొన్నారు. రాష్టంలో వివిధ అవసరాల కోసం ధృవపత్రాల తనిఖీలకు ఇకపై ఏపీ డీజీ వెరిఫై ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థల ప్రవేశాల దగ్గర నుంచి రాష్ట ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు వినియోగించే సర్టిఫికెట్లను ఇకపై మాన్యువల్ వెరిఫికేషన్ కాకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారానే జరగాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ చీఫ్గా ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి గురురాజా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వారి సంక్షేమం, రాష్ట అభివృద్దిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దసరా ఉత్సవాలకు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అసోం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట, రాజస్థాన్ ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ వెళ్లారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో కొన్ని పంట పొలాలు నీట మునిగినప్పటికీ నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పడమట పోలీస్ స్టేషన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో మోకాళ్లలోతు నీరు నిలవడంతో ఇళ్లలోకి వాయునీరు చేరింది. కొండపల్లి జీ కొండూరు జాతీయ రహదారి జలమయమైంది. గంపలగూడెంలో పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కూలింది. పట్టిసీమ నీటి ఉధృతితో బుడమేరు డైవర్షన్ కెనాల్లో భారీగా నీరు చేరింది. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు అహ్మదాబాద్లో వెల్స్పన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డీఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్టంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ, శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, రిలయన్స్ KG D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట స్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్టంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు

సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ నాలుగు జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,

0: రోజ్గార్ ఓర్ స్వరోజ్గార్ కే ఏక్ బడే అభియాన్ ముద్రా యోజనా కో బల్ దియా. ఇస్సే మహిళాఓ సహిత్ ఉన్ వర్గో కో ఛోటే ఛోటే బిజినెస్ కే లియే లోన్ లేనా ఆసాన్ హువా. ఇన్ లోగో కే పాస్ బ్యాంకో కో దేనే కే లియే కోయి గారంటీ నహీ హోతీ. ఐసే మే సర్కార్ నే ఖుద్ ఉన్కీ గారంటీ లీ. ముద్రా యోజనా సే అభీ తక్ 24 లక్షల కోట్ల రూపాయల సే అధిక్ కే లోన్ దియే జా చుకే హై.
1: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈరోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో

0: 38వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:21:20 అండ్ మన నామ కృష్ణాతీరం. కృష్ణాతీరంలో చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. దేనికి సంబంధించి అని అంటే, బ్రష్ అయిపోతే కొత్తది కొనొద్దు. ఉప్పు నిమ్మకాయ ఉన్నాయి కదా, టిఫిన్ కావాలి అని అంటే యాప్ తెరవనే వద్దు. వంటింట్లో బియ్యం పప్పు ఉన్నాయి కదా, అదే బట్టలు కనుక కొంచెం పాడైపోతే పారేయొద్దు. సూదిదారం ఉన్నాయి కదా, కూరగాయలు అయిపోతే కాట్ నింపొద్దు. ఉన్న నాలుగింటితోనే కొత్త రుచిని కొత్త టేస్ట్ని పుట్టించవచ్చు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్, అంటే ఇలా ప్రతి కావాలి అనే దానికి వెంటనే కొనాలి అనుకుండా కొంచెం సేపు ఆగండి అంటుంది పాత తరం పొదుపరి పెద్ద మనుషులకు కాదు, ఇప్పుడున్న కొత్త ట్రెండ్ అనమాట. అంటే కొత్తదనం కొరుకునే కొత్త తరమే నో బై ఛాలెంజ్ అంటూ ఒక కొత్త తరం ఒక లేటెస్ట్ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. ఏంటది ఆ నో బై ఛాలెంజ్ అనేది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. బట్ దానికన్నా ముందు మనకి హలో హాయ్ క్రిష్ గారు, మీ సీక్రెట్ ఎలా షేర్ చేస్తారంట? ఏం సీక్రెట్, ఎవరికి షేర్ చేయాలి? అండ్ శుభ సాయంత్రం మిత్రమా. హాయ్ క్రిష్జీ, బాగున్నారా? తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. విపరీతమైన వర్షాలు, కూల్ క్లైమేటిక్ కండిషన్స్, వినాయకుడి విగ్రహాలు, ఊరేగింపులు, అన్నదాన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని మాకిష్టమైన క్రిష్జీ ప్రోగ్రామ్ని ఫుల్ జోష్గా ఎంజాయ్ చేయాలని మేమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తున్నాం క్రిష్జీ. మా మనసంతా చాలా చాలా ఆనందంగా ఉంది, మీ గొంతు ఇంకొంచెం తేడాగానే ఉంది, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హనీ, థ్యాంక్స్ ఏ లాట్ మీ కన్సర్న్కి. లాస్ట్ టైం ఏదైతే చాలా చాలా బెటర్ అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ 6:00 దాటి 22:58 స్టూడియోలో టైం, మనము నా కృష్ణాధీరంలో చెప్పాను కదా నో బై ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం కృష్ణా తీరంలో మాట్లాడుకుందామని చెప్పాను, నో బై ఛాలెంజ్ అనేది దాని గురించి. అంటే ప్రపంచం మనకి ప్రతి వస్తువును కొత్తది కొనండి అని రోజు మెసేజెస్ పంపుతుంటే, కొత్త తరం మాత్రం ఒక్క నిమిషం నా దగ్గర ఉన్నది ముందు వాడేస్తా అంటూ మన కాళ్ళకు బ్రేక్ వేస్తుంది అన్నమాట. అంటే చాలామంది ఇప్పుడు

నో బై ట్రెండ్ని ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. అంటే కొత్త బట్టలు కొనకపోవడం, కొత్త కాస్మెటిక్స్ అనేది తెచ్చుకోకపోవడం, ఆఫర్ చూసి కూడా యాప్ని మూసేయడం, అవసరం లేని వస్తువుల్ని ఈసారి వద్దు అనడం, ఇలా ప్రతి దానికి కూడా గేట్స్ అనేవి మూసేసి ఉన్నవాటికి రెడ్ కార్పెట్ పరుస్తున్న ఈ కొత్త ట్రెండ్ పేరే నో బై ఛాలెంజ్. ఇలా చెప్పాలి అని అంటే ఈ తరం అనేది అసలు బ్రతకడానికి మనకు ఎంత కావాలి అని టెస్ట్ చేసుకుంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది కేవలం సోషల్ మీడియాలో కనిపించే మరో హ్యాష్ ట్యాగ్ అనేది మాత్రమే కాదని కొన్ని సర్వేస్ కూడా నిరూపించాయి. 2025లో అంటే లాస్ట్ ఇయర్లో అమెరికాలో 1015 మెంబర్స్ పైన ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో 42% మంది నో బై ఛాలెంజ్లో ఇప్పటికే అంటే అందరూ యాక్టివ్గా ఉన్నారంట దానికి సంబంధించి. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. మనమున్నాం కృష్ణా తీరంలో, మనం మాట్లాడుకుంటున్నాం నో బైక్ ఛాలెంజ్ గురించి చెప్తున్నాను. సో మన భారతీయ కుటుంబాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచి ఒక మాట బాగా వినిపిస్తుంది అన్నమాట. ఏంటంటే డబ్బు దాచుకోవాలి, రేపటికి పనికి వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ అదే పిల్లలు పెరిగి చూసేది మరో లెక్క. అంటే పెళ్ళంటే భారీ ఖర్చు, పండగ అంటే షాపింగ్, ఇంట్లో ఫంక్షన్ అంటే అప్పు చేసైనా సరే ఘనంగా చేయాలి, ఎవరైనా రిలేటివ్స్ ముందు తక్కువ కాకూడదు అంటే మాటల్లో ఉన్న పొదుపు జీవితంలో కనే కనిపించదు. పొదుపు పాఠాలు చెప్పే ఈ పెద్దలందరూ కూడా సామాజిక వేడుకల కోసం అవసరానికి ఖర్చు చేయడానికి కూడా వెనకడుగు వేయరు అని అంటే నమ్ముతారా? వేయరు. అంటే ఈ స్ట్రెస్ మధ్య కొత్త తరం ఇరుక్కుపోవడం లేదన్నమాట. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఆర్థిక విషయాలపైన చాలా చాలా క్లారిటీతో ఉంటున్నారు. నా డబ్బు నిజంగా దేనికి వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఖర్చు చేస్తున్నారనమాట. 2025లో జెన్జీ ఆర్థిక మనస్తత్వంపై చేసిన ఒక సర్వే ప్రకారం 57% మంది సాధారణ నెలలో అంటే బట్టలు కానీ గ్యాడ్జెట్స్ లాంటి వాటిపైన ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా 62% మంది పొదుపు పెట్టుబడులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. అంటే ఖర్చు చేస్తూనే భవిష్యత్తు కోసం దాచుకోవాలనే ఆలోచన బలంగానే ఉందన్నమాట వీళ్ళలో. అండ్ ఇంకో 38% మంది బడ్జెట్ పెట్టుకున్నా సరే అప్పుడప్పుడు దాన్ని మించిపోతున్నామని చెప్తూ ఉన్నారు. అండ్ కేవలం 15% మంది మాత్రం ఎలాంటి ప్రణాళిక లేకుండా హ్యాపీగా ఖర్చు చేస్తున్నారంట. అందుకే ఈ ఛాలెంజ్ కొంతమందికి ట్రెండ్ కంటే అవసరంగా మారిందని చెప్పచ్చు. ఇంకా మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 6:43 అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరం. సో మనం మాట్లాడుకుంటున్నాం నో బై ఛాలెంజ్ గురించి. నెక్స్ట్ ఆఫర్, అంటే ఏదైనా ఆఫర్ కనిపిస్తే చాలు ఆశపడడం సహజం అనమాట. అంటే అతి సులభంగా మోసం చేయడంలో ఆఫర్స్కి ఆస్కార్ అవ్వచ్చు అని, యాక్చువల్గా ఆస్కార్ అవార్డ్ అనేది. సో 50% ఆఫర్, బై వన్ గెట్ వన్ ఫ్లాట్, 70% ఆఫర్, ఇట్లా ఈ మాటలు కనిపించగానే లేదా వినిపించగానే మన కళ్ళలో మెరుపు, మనసులో ఆశ డెఫినెట్గా మేల్కొంటుంది. అలాగే ఆఫర్ అనేది అయిపోబోతుంది అని తొందరపడితే ఆశ ఇంకా ఇంకా పెరుగుతుందన్నమాట. ఇంత మంచి డీల్ మళ్ళీ రాదు అనగానే మనసు లెక్కలు మానేసి హ్యాపీగా కొనేయడానికి ఓటేస్తుంది. సో ఇంకా లేచిన వెంటనే లేటుగా, అంటే లేటెస్ట్గా ఇంకా నేరుగా షాపింగ్ వైపు మనల్ని నడిపిస్తుంది ఈ ఆఫర్ అనమాట. నిన్నటి వరకు అసలు అవసరం లేని వస్తువు కూడా ఇవాళ ఆఫర్లో కనిపిస్తే ఈ అవకాశాన్ని వదులుకోవడం మహాపాపం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందరికీ. 2000 రూపీస్కి దొరికే ఒక వస్తువు 1000 రూపీస్కే దొరికిందంటే 1000 రూపాయలు ఆదా చేస్తాం అనుకుంటున్నాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమే లేకపోయినా 1000 రూపాయలు వృధా చేస్తున్నాం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనకు మిగిలింది పొదుపు కాదు, మరో ఒక ఒక ఒక వేరే థింగ్ అనమాట. అంటే చివరికి ఇంటికి వచ్చాకే తెలుస్తుంది కొన్నది ఆఫర్ కాదు ఆశ. అందుకే కొన్నిసార్లు కొనకుండా వదిలేసిన ఆఫరే మనకు దొరికిన బెస్ట్ డీల్గా అనుకోవాలి. సో ఇంకా మాట్లాడుకుందాం నో బై ఛాలెంజ్ గురించి ఇంకొక

విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:15 మనం ఉన్నాం కృష్ణాదీరం. నో బై ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే, ఫోన్ బాగానే వర్క్ చేస్తుంది కానీ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చేసరికి మన ఫోన్ ఒక్కసారిగా పాతకాలపు వస్తువుల రిటైర్మెంట్కు దగ్గరైనట్టుగా కనిపిస్తుంది. అండ్ అలాగే అల్మరా నిండా బట్టలు ఉన్నాయి, అయినా కొత్త డ్రెస్ కనిపిస్తే ఇది మాత్రం లేదు అని అనిపిస్తుంది. 4 జతల షూస్ సరిపోతున్న 5వ జతకు మాత్రం ఈ రంగు వేరే అనే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తాం అన్నమాట. మేకప్ బాక్స్ అనేది తెరిస్తే అసలు ప్లేసే లేదు, అయినా సరే కొత్త షేడ్ కోసం ఖాళీ వెతుకుతాం దానిలో. ఇలా మనకు వస్తువుల అంటే షార్టేజ్ అనేది ఏమి ఉండదు, మనసుకు కొత్తదనం కొరత అన్నమాట. కొత్తది కనిపిస్తే కొనాలనిపించడం, ట్రెండ్ మారితే మనము మారాలని అనిపించడం, ఇవన్నీ కలిసి అవసరానికి ఆకర్షణకి మధ్య ఒక గీతని జరిపేస్తున్నాయి అని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు నో బై ఛాలెంజ్ని ఫాలో అవుతున్నారు అందరూ కూడా. అయితే ఇది కూడా మనసు కోరే కొత్తదనం కోరిక తీర్చడానికి అన్నట్లు, ఇంకో కొత్త ట్రెండ్ కనిపిస్తే దాని వెంట పరుగులు తీయడం మొదలు పెడుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడుకుందాం కృష్ణాధీరంలో. దీని కంటిన్యూషన్ నో బై ఛాలెంజ్ గురించి. ఇప్పుడైతే టైం అంత ఎక్కువ లేదు కాబట్టి కృష్ణాధీరంకి మాత్రమే బై బై చెప్పేసే టైం వచ్చింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టూడియో.

0: FM 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
9: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
10: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
7: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
10: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
11: ఏమైందమ్మా అలా ఉంటే?
6: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
11: ఆ కావాలి.
6: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
11: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మధ్యప్రదేశ్లో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. రాష్టంలో వివిధ అవసరాల కోసం ధృవపత్రాల తనిఖీలకు ఇకపై ఏపీ డీజీ వేరిపై ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిజిటల్ రూపంలోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్న దృష్ట్యా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలని, దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువనున్న వాగులు పొంగి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈరోజు ఇన్ఫ్లో 55,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 47,000 క్యూసెక్లుగా ఉంది. పశ్చిమ డెల్టాకు 2,500, తూర్పు డెల్టాకు 5,000, గుంటూరు ఛానల్కు 250 క్యూసెక్ల వరదనీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఏ కొండూరు మండలం వల్లంపట్ల వద్ద విప్పళ్లవాగు పొంగి పొర్లుతోంది. తిరువురు మండలంలోని చింతలపాడులో వర్షాలు ఎదురుగాలులకు దాదాపు 70 ఇళ్లు దెబ్బతిందగా, నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గుడివాడ హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలపై ప్రభావం పడే అవకాశమున్న, సకాలంలో తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు నివారించాలని సూచిస్తూ వరద నియంత్రణకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో కొవ్వాడ కాలువ పొంగి ప్రవహిస్తోంది. బయ్యవరం, తాడిపూడి, పోచవరం, రావుగోలపల్లి, గజ్జర, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట తదితర ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి. ఈ రోజు వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదనీరు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తూనే ఉంది. దీంతో వరి, అపరాలు, అరటి, చెరుకు తోటలు నీటిలోనే ఉన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామం వద్ద రాజం వంగర మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి వరద ప్రవాహం కొట్టుకుపోయింది. దీంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 8 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:04:20. మరీ కొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆరోగ్యమంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశ నేతృత్వంలోని అనుసరణ కోసం

తగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువభారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూ ఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా, 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాన్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానెతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను,
సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత్ పక్షానికి తెలియజేసింది.

0: అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:16:25. వెదర్ అప్డేట్. శ్రీకాకుళం జిల్లాకు అధిక అలల హెచ్చరిక అయితే జారీ చేశారు. శ్రీకాకుళం తీర ప్రాంతానికి హైవే వార్నింగ్ అనేది జారీ అయిందనమాట. రామచంద్రపురం నుంచి కవిటి వరకు తీర ప్రాంతంలో 3.3 నుంచి 4.9 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అలలు అనేవి నిన్న సాయంత్రం 5:30 నుంచి ఈ రోజు రాత్రి 8:30 వరకు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే చిన్న చిన్న పడవలు సముద్రంలోకి వెళ్లొద్దని చెప్పి తీర ప్రాంతంలో వినోద కార్యక్రమాలను పూర్తిగా నివారించాలని అధికారులు సూచించారు. వరదలు అలల ఉధృతి కారణంగా తీర ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:18. వెల్కమ్ టు మనసున మనసు. మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే నేనైతే రెడీ చేశాను, నేను అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే 0866-2-4888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పకుండా సహాయం చేశారా? సో ఆ హెల్ప్ అనేది వాళ్ళకి చేసి అది చెప్పకుండా ఉన్నారా? సో గుర్తెచ్చుకొని 0866-2-4888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆడాళ్ళు, మీకు జోహార్లు సినిమా నుంచి. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పకుండా సహాయం చేశారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. మనసును మనసు కార్యక్రమానికి వెల్కమ్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ పంపించారు, రాధమున్న ఏలూరు నుంచి నమస్తే అంటూ నమస్తే. అండ్ ఎం నరేష్ రోజా పంపించారు, సార్ బాగున్నారా అంటూ మూసాపేట నుంచి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు, జవాబు చెప్పి చేశాను, చెప్పకుండా చేయలేదు అని అంటూ. వెరీ నైస్. అండ్ నమస్తే కిషోర్ గారు, గుడ్ ఈవినింగ్, నేను అడగకుండా మా కుర్రాళ్ళకి సహాయం చేశానండి అని అంటూ. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, ఇబ్బందులు ఉంటే మా కుర్రాళ్ళకి నేను చేశానండి అని అంటూ. వెరీ నైస్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, నేను తెలియకుండా ఎవరికి హెల్ప్ చేయలేదు కానీ నన్ను ఎవరైనా హెల్ప్ అడిగితే నాకు సాయం అయినంత హెల్ప్ చేస్తూ ఉంటాను సార్ అని అంటూ. వెరీ నైస్. అండ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్నూన్ తిన్నారా అంటూ. అమూల్య, నేను చాలా బాగున్నాను అండ్ తిన్నాను కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ క్రిష్, హౌ ఆర్ యూ, వినిపిస్తున్న పాట చాలా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, అయితే నేను అడిగి సహాయం చేశాను, నాకు అవసరమైతే అడిగి సహాయం కోరాను, అడగకుండా సహాయం చేయలేదు అండి అని అంటూ. సో డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి పంపించారన్నమాట, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే నమస్కారం, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, బాగున్నారా, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, నా చిన్న వయసులో ఒక ముసలమ్మకి ఏదో సాయం చేశానట, నాకు మాత్రం తెలియదు, వాళ్ళ బిడ్డ వచ్చి చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది, నేను మాత్రం మర్చిపోయాను సార్, మనం చేసింది మర్చిపోవాలి, ఇతరులకు మనం చేసింది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇతరులు మనకు చేసింది మనం గుర్తుపెట్టుకోవాలి అని నేను అభిప్రాయం, మరి మీరేమంటారు అని అంటూ. ఉమ్మడి నుంచి మమ్మ చినిదిన్ స్నేహభావం చినిదిన్. వెరీ నైస్, నేను కూడా అదే అంటాను. అండ్ అనంతపురం నుంచి అన్నదయ్య గారు, నేను మా బాబుకి వాళ్ళ నాన్నకు తెలియకుండా ఎప్పుడైనా డబ్బులు అవసరం వస్తే ఇస్తాను కానీ ఎప్పుడో ఒకసారి ఆ విషయం గురించి చెప్పేస్తాను అని అంటూ. సూపర్. అండ్ అలాగే నేను ఎవరికి హెల్ప్ చేయలేదు అని అంటే ఎం నరేష్ రోజా, సూపర్. అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదుని నుంచి పంపించారు, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు అని అంటూ. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. స్టూడియోలో టైం 7:25:15. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయినా సరే వాళ్ళ అనుబంధం, వాళ్ళ రిలేషన్ అనేది కొనసాగుతుందని మీరు ఎంతవరకు నమ్ముతారు, అంటే మీరు నమ్ముతారా లేదా, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ హాయ్ కిషోర్ సార్, గుడ్ ఈవినింగ్, నా ఆన్సర్, నేను మా క్లాస్మేట్ సన్కి 10th క్లాస్ ఫీజు కట్టాను 2003లో.

శ్రీనివాసరెడ్డి గారు, వెరీ నైస్. ఆ ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ అలాగే హాయ్ కృషి, మేము చేసిన హెల్ప్ ఎప్పుడు ఎవరికి చెప్పం సార్, తర్వాత వాళ్ళకి ఎలాగో తెలిసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ హ్యాపీనెస్ చాలు కృషి అని అంటూ, మనం అలా ఎవరికైనా చేస్తే ఆ భగవంతుడే మనల్ని చూసుకుంటారు అని అంటూ, అది 100% నిజం కృషి అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కన్హని, సూపర్, అది మాత్రం నిజమే, ఆయనే చూసుకుంటాడనమాట. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, శుభ సాయంత్రం అండి. ఆషాఢ మాసంలో లేదా ఏదైనా పండగలకో రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్నది నేను కూడా అలాగే కొన్నా సార్. ఎగ్జాంపుల్, రెండు చీరలు కొంటే ఒక చీర ఫ్రీ, రెండు దుప్పట్లు కొంటే ఒక దుప్పటి ఫ్రీ. ఇక్కడ వీటి రెండింటికి 900+900, ఓకే. బట్ ఇంటికి వచ్చాక ఇంత అవసరమా అని ఆలోచిస్తాను, ఏం చేయలేం. అత్యవసరమైన కొన్నిటికి మాత్రం పర్వాలేదు అనుకుంటా, చూసిందల్లా కొనాలనే హ్యాబిట్ మాత్రం లేదు అని అంటూ, ఓకే, ఇందాక నేను షేర్ చేసిన విషయాలకు సంబంధించి ఒక ఎస్ఎంఎస్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ డి అరుణ మోహన్జీ వీళ్ళందరూ పంపించారు, నేను అందరికీ సహాయం చేశాను అని అంటూ, వెరీ నైస్ సార్. నా మెసేజ్ చదివారా అంటూ అమూల్య, నేనైతే మెసేజ్ చదివాను. అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను, మాటలు అంటే ఇద్దరి మధ్య మాటలు తగ్గినా సరే వాళ్ళ అనుబంధం, వాళ్ళ రిలేషన్ అనేది కొనసాగుతుందా, అంటే కొనసాగుతుందని చెప్పి మీరు ఎంతవరకు నమ్ముతారు, అసలు నమ్ముతారా లేదా, నాతో షేర్ చేసుకోండి. 0866-24-88-148 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: విధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను అడిగిన క్వశ్చన్ మనసును మనసేలో, మాటలు తగ్గినా అనుబంధం కొనసాగుతుందని మీలో ఎంతమంది నమ్ముతారు, అసలు నమ్ముతారా లేదా అని క్వశ్చన్ అడిగాను. హాయ్ కిషోర్ గారు, నమస్తే. మౌనారు సార్, ఒకసారి రెండే రెండు మామిడి పళ్ళు ఒక పంతులు గారికి ఇచ్చి ఇంటికి వచ్చాను. నాన్నగారు లెక్క చూసి అడిగారు, చెప్పకుండా బయటకు చెప్పేశాను, అది సంగతి అని అంటూ పంపించారు. సో ఓకే, రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ ఏలూరు నుంచి పంపించారు అండ్ మూసాపేట నుంచి పంపించారు. నరేష్ రోజా నమ్మము అని అంటూ పంపించారు. అలాగే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా సరే ఒకరి మీద ఒకరికి గట్టి నమ్మకం ఉంటే తప్పకుండా నమ్మాల్సిందే అని అంటూ మామ జయనిధి, స్నేహభావన జయనిధి నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కొనసాగుతుందని నేను నమ్ముతాను సార్ అని అంటూ. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి పడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ మా ఊరికి దగ్గర బండి మీద నుండి కింద పడితే ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించాను అని అంటూ పంపించారు. డబ్బులు కూడా సాయం చేశాం, ఎవరికి అది కూడా పంపించుంటే బాగుండేది. అండ్ భాస్కర్ పడన నుంచి, మాటలు లేకపోయినా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంటుందని నేను నమ్ముతున్నాను అని అంటూ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, మాటలు తగినంత మాత్రాన అనుబంధం ముగిసిపోదని నా అభిప్రాయం అని అంటూ. అండ్ మాటలు మాత్రమే తగిన అనుబంధం చాలా స్ట్రాంగ్ తిరిగి అన్నింటినీ సెట్ చేస్తుంది, నాకు అలా 3 to 4 times జరిగింది, ఇట్స్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అని అంటూ. సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ సైకం పోతిరాజు గారు, నేను ఎవరికీ చేయలేదు, నాకైతే ఆన్సర్ అర్థం లేదు. అండ్ ఒక్కసారి తేడా వచ్చినప్పుడు కలవటం కష్టమండి, కలిసినంతగా ఉండదు అంటూ మంగళగిరి నుంచి దామల చిన్నమస్తన్నరావు గారు, పెద్దమస్తన్నరావు గారు. అండ్ నెక్స్ట్, మాటలు తగ్గినాక కొనసాగడం చాలా తక్కువ, మొక్కుబడిగా మాట్లాడుకోవడం తప్ప అంత రిలేషన్ ఉండదు అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి. అండ్ మహంకాళి రాజేశ్వరి, హాయ్ క్రిష్ గారు, గుడ్ ఈవినింగ్ అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కృషి వాయిస్లో ఏదో తేడా ఉంది సార్ మీకు. ఆన్సర్ విషయానికి వస్తే, ఇద్దరు మనుషుల మధ్య మాటలు లేకపోయినా వారి మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి, ఎందుకంటే వెనుగట రోజుల్లో వారు చేసిన సహాయం మాట కానీ చేతల్లో కానీ మరువలేని సార్ అని అంటూ. వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు, వాళ్ళు మాట్లాడుకోకపోయినా మనసు మాట్లాడుకుంటాయి, ఎప్పటికైనా మాట్లాడుకుంటారు అని అంటూ పంపించారు. అండ్ గుడ్ ఈవినింగ్ సార్, మా శబ్దమిత్రులతో చాలామందితో మాట్లాడడం కుదరదు, అయినా సరే మా రిలేషన్ ఇప్పటికీ అలా కొనసాగుతుంది అని అంటూ. ఆత్మకూరు నుంచి ఆశిశేష్ గారు, వెరీ నైస్. అండ్ గద్వాల జిల్లా నుంచి ఎర్రమల్ నుంచి పంపించారు. కే పెద్ద నరసింహ పద్మబాయ్ వీళ్ళందరూ నమ్ముతామని అంటూ. అండ్ ఇదివరకటి రోజుల్లో అయితే లెటర్స్ రాసుకుని చాలా బాగుండేవి ఆ రోజులు, ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడే మాట్లాడుకోవచ్చు, కానీ ఎక్కువ మాట్లాడుకోకుండా 60 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అమ్మ ఫ్రెండ్స్. చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా చాలా బాగా టచ్లో ఉంటారు. కృషి హనీ ఓనీల ఫంక్షన్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, సూపర్గా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలనిపించింది సార్, నిజంగా ఏ బంధమైన నిలబడాలంటే ఎంత దూరం ఉన్నా మనం పాజిబిలిటీ చేసుకొని మెయింటైన్ చేయవచ్చు అని అనిపించింది అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హనీ, వెరీ నైస్. అండ్ ఇద్దరి మధ్య ఉన్న క్లారిటీని బట్టి ఉంటుందేమో అండి అని అంటూ పంపించారు. మీ పేరు కూడా పంపించి ఉంటే బాగుండేది. అండ్ మూసాపేట నుంచి నరేష్ రోజా సార్, మీరు షోకి వస్తే మా మనసు చాలా సంతోషంగా ఉంటుంది, ఇది నిజమని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ నమ్ముతామండి అని అంటూ కిషోర్ ఫ్రమ్ ఏలూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 7:37:32 స్టూడియోలో టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో మనసుకు దగ్గరైన మనకు దగ్గరైన వ్యక్తి మారిపోయాడని అనిపిస్తే ఏం చేయాలి, ఏం చేస్తారు? 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మనకు దగ్గరైన వ్యక్తి మారిపోయాడని అనిపిస్తే ఏం చేయాలి, ఏం చేస్తారు? 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అని నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, అంటే మనకు దగ్గరైన వ్యక్తి మారిపోయాడని అనిపిస్తే ఏం చేయాలి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం. నేనైతే చాలా సంతోషిస్తానండి, ఇంకా ఎంకరేజ్ చేస్తాను అని అంటూ చినమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు మంగళగిరి నుంచి, అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా, ఆ వ్యక్తికి మనం కూడా దూరం ఉండాలి అని అంటూ, అండ్ వేచి చూస్తాం ఎంతకాలమైనా అంటూ ఆత్మ గురించి ఆదిశేష్ గారు, అలాగే ఏడ్చి ఏడ్చి బాగా నిద్రపోయి మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధపడతాను అని అంటూ పంపించారు. నెక్స్ట్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, మనకు దగ్గరైన వ్యక్తి మారిపోయాడు అని అంటే మన పట్ల నమ్మకం విశ్వాసం కోల్పోయాడు అని అనుకోవాలి. తిరిగి ఆ వ్యక్తి మనకు దగ్గరకు వస్తే ఏమాత్రం నమ్మకూడదు అని నా అభిప్రాయం సార్, మరి మీ అభిప్రాయం ఏమిటి అని అంటూ మమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మనకు దగ్గరైన వ్యక్తి చిన్నవాళ్ళు అయితే వాళ్ళ స్వభావం అంతే ఇంకా అని కామ్గా ఉండడం, పెద్దవాళ్ళు అయితే దగ్గర వాళ్ళు అయితే మాత్రం అన్నీ మర్చిపోయి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా, అదండి సంగతి అని అంటూ. అండ్ అమూల్య సార్ వాయిస్ డల్గా ఉంది, హర్జే క్రిష్ వైబ్స్ మిస్ అవుతున్నా సార్, ఫుల్ ఎనర్జెటిక్గా నెక్స్ట్ టైంకి వచ్చేయాలి అని కోరుకుంటున్నా సార్. మనకి మన మనసుకు నచ్చిన వాళ్ళు మారితే ఏం మనం మారకుండా ఉంటే చాలు కదా సార్ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు, పెడన నుంచి విచారిస్తాం మళ్ళీ అతని దగ్గర అవుతాడు అని అంటూ, అనంతపురం నుంచి అనురాధ గారు, ఆ మార్పుకు కారణం మనమే అనుకోకుండా కొంచెం సమయం ఇచ్చి చూడాలి మార్పు కారణం ఏమిటో అంటూ. అండ్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అని అంటూ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ నుంచి, మనకు దగ్గరైన వాళ్ళు మారితే ముందుగా నా వలన ఏమైనా తప్పు జరిగిందా అని చెక్ చేసుకుంటాను, తర్వాత వాళ్ళని అడుగుతాను అని అంటూ. వెరీ నైస్. అండ్ నా ఫ్రెండ్ సిద్దిపేట రామయ్యంపేటలో ఉంటాడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు రూమ్ దోస్తు ఇద్దరికి పెళ్ళైపోయింది, ఎవరి దాన్ని వాడు వెళ్ళిపోయాం, చాలాసార్లు ఫోన్ చేశాను రెస్పాండ్ అవ్వలేదు, నాకు ఫోన్ కానీ వాడు చేశాడు అనుకో నా మనసులోని కడిగేయాలని ఎందుకు ఫోన్ చేయట్లేదు అని ఉంటుంది, అతని నెంబర్ నా దగ్గర లేదు మిస్ అయిపోయింది అని అంటూ డి బాలాజీ వనస్థలపురం నుంచి పంపించారు. సో మీరు త్వరలో కలవాలని కోరుకుంటున్నాను. అండ్ డి గోవర్ధనరావు ఇంద్రబాయి బాధపడాలి అని అంటూ పంపించారు ఆత్మకూరు నుంచి. ఆయనకు మనకు దగ్గరైన మనిషి మారిపోతే కొన్నిసార్లు చెబుతాం సార్, తర్వాత ఇంకా వాళ్ళ కర్మే, వినకపోతే ఏం చేస్తాం. క్రిషి ఎస్పీ బాలు గారు చెప్పారు చూడండి, ఒక్కసారి క్లోజ్ అయిన తర్వాత స్నేహమైన వాళ్ళని జీవితకాలం భరించాల్సిందే అని ఆయన చెప్పారు, ఏమో అలాంటివి ఇంతవరకు చూడలేదు అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హాని.

అండ్ సార్ నేను సింపుల్గా తప్పుకుంటాను, నో కామెంట్స్ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిరోజు నుంచి పంపించారు. సో అది సంగతి చాలామంది వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే మీ జీవితంలో మీ మాట వినే వ్యక్తి ఎవరు, మీ మీ లైఫ్లో మీ మాట వినే వ్యక్తి ఎవరు అని అంటే ఎవరున్నారు? 0866 24 888 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు మీ ఆన్సర్స్ ఈ సాంగ్ మీ అందరి కోసం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి అనురాగ్ కుల్కర్ని పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం. అండ్ సాంగ్కి మ్యూజిక్ అందించింది యువన్ శంకర్ రాజా. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మీ జీవితంలో మీ మాట వినే వ్యక్తి ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కానూరు నుంచి తాతారావు గారు నా భార్య అని అంటూ పంపించారు. అండ్ అలాగే మీ ప్రశ్నకు సమాధానం నా శ్రీమతి అని అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి మమ్మూ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్. అండ్ సైకం పోతురాజు గారు నా భార్య అంటూ పంపించారు. అలాగే అమూల్య సార్ మీతో ఉంటే బాగుంటుందంట, ఏమో అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నా మాట నేనే వింటా అంతే అని అంటూ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అండాదయ్య గారు, మన మాట వినేవాళ్ళు చాలామంది ఉండకపోవచ్చు కానీ మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరున్నా చాలు అని నా అభిప్రాయం అని అంటూ పంపించారు. సో అదనమాట సంగతి, ఇవి మాత్రమే నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు. అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. మనిషి జీవితంలో నిజంగా అవసరమైన మూడు విషయాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? 0866-24-888-14 ఈ నెంబర్ వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. కిషోర్ సార్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి ఎప్పటికీ నేను చెప్పింది వింటాడు, ఏ సలహా అయినా ఎప్పటికీ నన్నే అడుగుతాడు.

ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ ఓకే గ్రాండ్ ఫాదర్ అంత క్లోజ్గా మేము కలిసిపోయాం సిన్స్ 1979 నుంచి అని అంటూ సివి శ్రీనివాస రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. వెరీ నైస్. సో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, మనిషి జీవితంలో నిజంగా అవసరమైన మూడు విషయాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. నా భార్య అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, సార్ నా మెసేజ్ చదివినట్టు లేదు అని అంటూ, ఆల్రెడీ ఫస్ట్ మెసేజ్ మీదే చదివాను నేను. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, హస్బెండ్ అండ్ పిల్లలు మెయిన్ అని అంటూ పంపించారు. అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా, అమ్మ నాన్న అంటూ పంపించారు. సో మీ ప్రశ్నకు జవాబు, మా పిల్లలు ఫస్ట్ మా పిల్లలు కృషి, ఏదైనా అమ్మ మన మంచి కోసమే చెబుతుందని వాళ్ళు వింటారు కృషి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాణాన్ని పంపించారు. అండ్ మీ ప్రశ్నకు సమాధానం మా శ్రీమతి అని అంటూ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం మీరు అడుగుతున్న క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆకాశవాణి వివిధ భారతి ప్రసారాలు నాడు నేడు ఏ విధంగా ఉంటున్నాయి, ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు అని కోరుతున్నాను అని అంటూ. సో జీవితంలో నా మాట వినే వ్యక్తి నా వైఫ్ అని అంటూ పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవాని పంపించారు, మోరుపాలెం నుండి కోనసీమ జిల్లా నుంచి పంపించారు. సో అంటే క్వశ్చన్స్ చూద్దాం, ట్రై చేద్దాం, అలాంటి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా అడుగుతారు కాబట్టి చూద్దాం మరి. అండ్ డబ్బు డబ్బు డబ్బు అంతేనేమో అండి అని అంటూ పంపించారు. సో అది సంగతి, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, మనిషి జీవితంలో నిజంగా అవసరమైన మూడు విషయాలు ఏంటి అని అంటూ అడిగాను. ఏంటో గుర్తు తెచ్చుకొని 0866-2488-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:58. నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, సో మనిషి జీవితంలో నిజంగా అవసరమైన మూడు విషయాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. కనకారావు గారు తిండి బట్ట గూడు అని అంట, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఆరోగ్యం ఆప్యాయత ఆనందం అని అంటూ పంపించారు. అని కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం నీతి నిజాయితీ ధర్మంగా ఉండడం అని అంటూ, మము జనిదిన్ స్నేహబాణ జనిదిన్. అలాగే మూసపేట గ్రామం నుంచి నరేష్ రోజా విజ్ఞానం ఇదే అయితే చదువు అని అంటూ, సార్ నా ఆన్సర్ వన్ గుడ్ టూ ఓకే గుడ్ ఫ్యామిలీ టూ ఎఫెక్షనేట్ ఫ్రెండ్స్ ఇంకా సఫిషియెంట్ వెల్త్ ఇంక్లూడింగ్ మనీ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి, సూపర్. అలాగే రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ ఆరోగ్యం డబ్బులు బంధాలు బంధుత్వాలు అని అంటూ, అండ్ అమూల్య ఒకటి ఫుడ్ రెండు నిద్ర అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లవ్ ప్రేమ అంతేనా సార్, మరి మీ ఒపీనియన్ చెప్పండి ఈ క్వశ్చన్కి, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ పంపించారు. సో అమూల్య మళ్ళీ నేను వస్తాను, ఈ వీకెండ్లోనే వస్తాను. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు వర్క్ ఫ్యామిలీ అరే ఒరే అనే ఫ్రెండ్స్ ఉండాలంట, అండ్ అలాగే ఆరోగ్యం డబ్బు తల్లిదండ్రులు భార్య బిడ్డలు అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ సైకం పోతిరాజు గారు కూడుగుడ్డ నీడ అంటూ పంపించారు. అండ్ అలాగే ఒకటి ఉండవలసింది డబ్బు తర్వాత తృప్తి మంచి నడవడిక అంటూ పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవాని మోరుపాలెం నుండి. అండ్ గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయ్ బాధ సుఖం కష్టం ఉండాలంట. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కృషి ఆర్థిక భద్రత ఆరోగ్యం మానసిక ప్రశాంతత అంటూ పంపించారు. అండ్ కిషోర్ గారు ఈరోజు మనసులో ఉన్న మాటల్ని బయటకు తీస్తున్నారు, మొత్తానికి కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ఆసక్తిగా కొనసాగింది, థ్యాంక్ యూ సార్ అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహబాణ జనిదిన్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు జవాబు ఎదుటివారికి మంచి చేయాలి అబద్ధం ఆడకూడదు నిజం చెప్పాలి అని అంటూ. అండ్ అలాగే భలే భలే మగాడివి డైలాగ్ చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక మనిషి జీవించడానికి ఒక ఆశ ఉండాలి అది నిజమే అని అంటూ, వెరీ నైస్. అండ్ మీరు నవ్వితే వినాలని ఉంది అని అంటూ పంపించారు, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడర నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్ కనకారావు గారు గుర్తుపెట్టుకున్నందుకు. అండ్ మూసాపేట నుంచి అమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మీ షో చాలా బాగుంది అని అంటూ పంపించారు. అండ్ ఇంకా ఎస్ఎంఎస్లు ఉన్నాయి అవన్నీ కూడా చదువుతాను డెఫినెట్గా, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత చదువుతాను. విన్ టు స్టేట్ యూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మధ్యప్రదేశ్లో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన

శాస్త్రాన్ని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటల ప్రసారమవుతుంది. అమరావతికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఈరోజు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటు చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో 3 రాజధానుల చట్టాన్ని సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాలు నిరర్థకమవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు విజయవాడలో నిర్వహించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్టస్థాయి సన్నద్దత సమావేశంలో తెలిపారు. రాష్టంలో వివిధ అవసరాల కోసం ధృవపత్రాల తనిఖీలకు ఇకపై ఏపీ డీజీ వెరిఫై ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సంస్థల ప్రవేశాల దగ్గర నుంచి రాష్ట ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు వినియోగించే సర్టిఫికెట్లను ఇకపై మాన్యువల్ వెరిఫికేషన్ కాకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారానే జరగాలని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో 2 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఏగునన్న వాగులు వంకలు పొంగి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుడమేరు, కట్టలేరు, మున్నేరు, పాములేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వర్షాలు లేక అల్లాడుతున్న రైతాంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా హీరమండలం గొట్ట బ్యారేజ్ వద్ద వంశధారా నదికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఈరోజు జారీ చేశారు. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటిమట్టం 0.6619 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 0.2404 టీఎంసీలుగా ఉంది. నది దిగువకు 40,079 క్యూసెక్ల ప్రవాహం ఉండగా ఇన్ఫ్లో 36,690, అవుట్ఫ్లో 40,079 క్యూసెక్లుగా నమోదైంది. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో వంశధార పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో కొవ్వాడ కాలువ పొంగి ప్రవహిస్తోంది. తాడిపూడి నుంచి పోచవరం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, తిరుగుడుమెట్ట పెద్దదేవం, తిరుగుడుమెట్ట వెంకటాయపాలెం, అన్నదేవరపేట వెంకటాయపాలెం రహదారుల్లో వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు మళ్లీ ప్రసారమవుతాయి.

0: ప్రసార భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:35 మనమున్నాం. ఇందాక మనసును మనసేలో ఇప్పుడైతే డ్యూట్ డ్యూట్కి వెల్కమ్ చెప్పేద్దాం. బట్ దానికన్నా ముందు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా సార్, మీరు షోకి మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటే చెప్పాను కదా, ఇంకొక అంటే కొద్ది రోజుల్లోనే, అతి తక్కువ రోజుల్లోనే వస్తాను. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, మీ మాటలతో ఎంతమందికి ఆనందాన్ని పంచే కిషోర్ గారికి అడ్వాన్స్గా థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకున్నందుకు అందరికీ కూడా. అండ్ అవును సార్ అని అంటూ అమూల్య, థ్యాంక్స్ ఎ లాట్ అందరికీ, అందరూ గుర్తుపెట్టుకున్నందుకు. అండ్ హాయ్ గ్రిజి, మీకు అడ్వాన్స్గా అని అంటూ, మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాణి హని, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ మీ అందరికీ. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, దానికన్నా ముందు మళ్ళీ ఒకసారి వస్తాను నేను, అప్పుడు కూడా మాట్లాడుకుందాం. సో 8:04:25 దాటింది టైం స్టూడియోలో. ఇది ఈరోజు మనసును మనసే, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో డ్యూయట్ డ్యూయట్లో లవ్లీ డ్యూయట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ తెలుసు కదా, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్, డ్యూయట్ డ్యూయట్లో

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న

0: వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి, సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ, సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వద్నగర్కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈరోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్రను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు, నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ,
1: పండిత్ దీనదయాళ్ జీ నే హమే సమాజ జీవన్ మే అప్నే కర్తవ్యం కో నిభానే కే లియే 7 సూత్ర దియే హై. సేవాభావ, సంతులన, సంయమ, సమన్వయ, సకారాత్మకత, సంవేదన ఔర్ సంవాద్, యే హై యే 7 సూత్ర. యహీ 7 సూత్రో ఆప్కీ ఇస్ సేవా యాత్రా కీ ఆత్మా హై.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సిలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
0: Akasavani, Jatiya Vattalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు

0: సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
1: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 మిల్లీసెకన్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్టు వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:49:05. మనము నా డ్యూట్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:32. వెల్కమ్ టు మధుర స్వరాలు. కొన్ని పాటలు వినగానే మనసులో ఒక అందమైన ప్రయాణం మొదలవుతుంది. సముద్రపు అలలు, చల్లని గాలి, ప్రకృతి అందాలు, వీటన్నిటినీ గుర్తు చేసేలా ఉండే ఒక చక్కని పాట కన్యాకుమారి అనే సాంగ్. 1990 వచ్చిన బొబ్బిల్ రాజా సినిమాలోని ఈ పాట అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పచ్చు. వెంకటేష్ గారి ఎనర్జీ, దివ్యభారతి గారి అందం, ఇళయరాజా గారి మధురమైన సంగీతం ఇవన్నీ కలిసి ఈ పాటకు ఒక ప్రత్యేకమైన ఫీల్ను తీసుకొచ్చాయని చెప్పచ్చు. 90s నాటి ఆ అందమైన సంగీతాన్ని, ఆ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం

0: क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया।
1: अयो మిమ్మల్ని కాదండి, నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి

మనము నా మధుర స్వరాలు. పల్లెటూరి వాతావరణం, పచ్చని పొలాలు, మట్టి వాసన, వ్యవసాయంతో ముడిపడిన అందమైన జీవితం. ఈ ఫీల్ను పాట రూపంలో మన ముందుకు తీసుకొచ్చిన అందమైన గీతం ఏరువాక సాగుతున్నదా. పాట మొదలైన వెంటనే మనకు ఒక పల్లెటూరి పండుగ వాతావరణం గుర్తొస్తుంది. జానపద సొగబగులు, చక్కటి బాణి, హుషారైన నృత్యం, ఇవన్నీ కలిసి ఈ పాటను చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పచ్చు. ఒకే ఒక్కడు సినిమాలోని ఈ పాట అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మరి ఆ పల్లెటూరి అందాలను, ఆ హుషారైన గీతాన్ని మరోసారి ఆస్వాదిద్దాం మీకోసం ఈ సాంగ్.

మనము నా మధుర స్వరాలలో కొన్ని పాటలు వింటే మనసు ఒక్కసారిగా హాయిగా మారిపోతుంది. కొన్ని పాటల్లోని సంగీతం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అలాంటి మధురమైన పాటల్లో ఒకటి రాసలీల వేళ. మెలోడీకి అందమైన సాహిత్యం తోడైతే ఆ పాట ఎంతకాలం గడిచినా మనసులో నిలిచిపోతుంది. ఆ రోజుల్లోని సంగీతంలో ఉన్న ఆ మాధుర్యం, ఆ స్వచ్ఛమైన ప్రేమ భావన ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తాయి, కాదు వినిపిస్తాయి. అందుకే 90s నాటి ఆ మధురమైన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మీకోసం మనసును హాయిగా తాకే ఈ పాట వింటూ స్టే ట్యూన్.

వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 10:10. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలేకి స్వాగతం.

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.